అద్వైత తత్వవర తత్వమసి శ్రుతీశ మాయామయ త్రిగుణ చిన్మయ హే మహేశ ఏ కోపి దేవ బహుధా భవసి త్వమేవ దేవ త్రికూట గిరిశేఖర సుప్రభాతం అంతర్బహిశ్చ

అద్భుత మంత్ర తంత్ర పూర్ణ స్వరూప జన వాంఛిత దానశీల వాత్సల్య సాగర కృపారస కృష్ణ మేఘ దేవత్రికూట గిరిశేఖర సుప్రభాతం నృత్తావసాన ఢమరుద్ధని సంప్రభూత సర్వాక్షర ప్రణుతి సుస్ఫుట తత్వసార శ్రీ సత్య సుందర శివాత్మక వాగధీశ దేవత్రి

పర్వత గుహాంతర నిత్య సక్త మాధుర్య మంజుల జలాశయ రాగ రక్త భాస్వత్ పురాణ పరిశోభిత పారిజాత కోటప్ప కొండ జగదీశ్వర సుప్రభాతం. యజ్జనావళి మనోరథమస్తి చిత్తే తత్తత్ ప్రసిద్ధ్యతి మహేశ్వర తే ప్రసాదాత్ దాక్షిణ్య దైవత దయామయ ధర్మమూర్తే కోటప్ప కొండ జగదీశ్వర సుప్రభాతం. చంద్రశ్చ పశ్చిమ గిరౌ వ్రజతి హ్య దృశ్యం పూర్వాచలేభ్యుద

గురురాజమహం ప్రణమామి పరం హరివర్గ కుదుర్గ వినాశకరం పదసక్త సుభక్త సముద్ధరణం అణిమాది సముజ్వలమ.

చరణౌ శరణం ప్రపద్యే శ్రీ నిర్వికల్పక సమాధి సుసక్త యోగి చిత్తారవిందసు సముజ్వల సౌమ్య సూర్యౌ పాప ప్రమర్దన పరౌ ప్రణతాభిరామౌ కూటేశ్వరస్య చరణౌ శరణం ప్రపద్యే నిత్యాభిషేక జల నిర్మల చిద్విలాసౌ శ్రీ బిల్వపత్ర విహితౌ హరిత ప్రకాశౌ భస్మ ప్రభావి భవరంజిత భాగ్య దీపౌ కూటేశ్వరస్య చరణౌ శరణం ప్రపద్యే సంపూర్ణ సత్య శివ సుందర సార్వభౌమౌ విశ్వోత్సవౌ వికృత

తత్వర ససంగమచంద్రహాసౌ శ్రీయోగి పట్టలసితౌ లలితౌ వదాన్యౌ మాయామయాత్మక గుణ ప్రవినాశకౌ ద్వౌ కూటేశ్వరస్య చరణౌ శరణౌ.

ముద్రాపరశు సంయుక్త మృగపాణి మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం సుసర్వోత్తమ దేవేశ స్మరభస్

మహాపతివ్రతయై యోగినిగా కూర్చున్న సీతమ్మ ఒక మాట అంది, నేను ఎలా ఏడుస్తున్నానో లంకలో ప్రతి ఇంట రాక్షస స్త్రీలు ఇలాగే గుండెలు బాదుకుని ఏడుస్తారండి, ప్రతి ఇంట శవాలు కనపడతాయండి, ప్రతి ఇంటి నుంచి శవం విడుతుంది, శవాలు కాలుతాయండి, ఆవిడ గ్రద్దలు రాబందులు ఎగురుతాయి ఈ లంక మీదంది. ఆవిడ ఏ మాట అందో ఆ రెండు మాటలను నిజం చెయ్యడానికి రామచంద్రమూర్తి నిమిత్తంగా నిలబడ్డారు. ఈ మాట కూడా ఎవరు చెప్పారు? వాళ్ళు చచ్చిపోవడానికి కావలసిన పాపం చేసేసారు, కాకపోతే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి రాముడు ఎడతారు, రాముడి చేత నిహతులైపోతారని ఈ మాట చెప్పిన వారు కూడా హనుమే చెప్పారు సుందరకాండ చిట్ట చివరి. అందుకే సుందరకాండ చెప్తే యుద్ధకాండ చెప్పకుండా పట్టాభిషేక సరిగ్గా చెప్తారు, సుందరకాండ ఒకటే చెప్తే. కారణం ఏమిటంటే ఇవన్నీ ఆయన మాటలోకి వెళ్ళిపోయాయి, అందుకు పట్టాభిషేకం చెప్పే అధికారం వస్తుంది సుందరకాండ ఒకటి చెప్తే. కాబట్టి ఇప్పుడు రాముని చేతిలో నిహతులైపోయినటువంటి రాక్షసుల యొక్క శరీరములను చూసుకుని ప్రతి ఇంటా స్త్రీలు ఏడుస్తున్నారు, అందరూ ఒకలా ఏడుస్తున్నారు. అది విచిత్రం, అందరూ రకరకాలుగా ఏడవట్లేదు, ఎవరు ఏడ్చినా ఒకలాగే. ఏమని, కథం శూర్పణకా వృద్ధా కరాళా నిర్ణతోదరి అససాధవనే రామం కందర్పమివరూపిణం సుకుమారం మహాసత్వం సర్వభూత హితేరతం తం దృష్ట్వా లోక నింద్యాసా హీన రూపా ప్రకామిత. ఇది విచిత్రం, వాళ్ళు రాముణ్ణి నిందించలేదు, రాముడు చంపాడు మా వాళ్ళనని వాళ్ళు అనలేదు. వాళ్ళు అంటున్నారు, అసలు ఈ దిక్కుమారిన శూర్పణక ఉందే, ఇది వృద్ధ, ఇది ముసల్ది, కరాళ నిర్ణతోదరి క్రూరమైన స్వభావం ఉన్నది, భయంకరమైనటువంటి స్వరూపం ఉన్నది, దీనికి కందర్పమివ రూపిణం మన్మధుడి లాంటి రూపం ఉన్న రాముడు కావలసి వచ్చాడా? సుకుమారం మహాసత్వం సర్వభూత హితే.

0: ఆయన సుకుమారుడు, మహా సత్వగుణము కలిగిన వాడు, సర్వభూతముల యొక్క హితమును కోరేటటువంటి వాడు. అటువంటి వాణ్ణి శూర్పణఖ కోరుకోవడం ఏమిటి? వెళ్ళి కోరుకుని ఆయన మీద పడ్డం ఏమిటి? సీతమ్మని చంపుతానడం ఏమిటి? ఆయన అంగీకరించలేదు అంటే ఆయన ఏకపత్ని వ్రతుడు, మహానుభావుడు ఆయన. అటువంటి వాడు అంగీకరించలేదని కోపం వచ్చి కరదూషణాదులకు ఇంకొకలా చెప్పడం ఏమిటి? ఈ మూర్ఖులు వినకుండా వెళ్ళి ఆయన మీద పడ్డం ఏమిటి? పడితే మహాతేజోమూర్తి ఊరుకుంటాడా? 14,000 మందిని పురుగుల్ని కాల్చినట్టు కాల్చాడు. కాలిస్తే ఊరుకున్నాడా? వచ్చి రావణుడికి చెప్పింది, ఈ దురాత్ముడికి బుద్ధి ఉండద్దు, వీడు శూర్పణఖ మాటలు వెంటనే వెళ్ళి నమ్మి వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చాడు. సీతమ్మని తీసుకొస్తే ఊరుకుంటాడా రాముడు? సీతమ్మని తీసుకొచ్చిన వాడు రాముడు, ప్రయోజనాన్ని పొందినవాడు సుగ్రీవుడు అన్నారు వాళ్ళు. ఎంత విచిత్రమో చూడండి. దారిలో వస్తుండగా అధర్మంలో వాలున్నాడు, ఆయన ఊరుకోడు, ఒక్క బాణంతో కొట్టాడు. సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడు. సుగ్రీవుడు కృతజ్ఞతతో రాముడిని అనుసరించాడు. అనుసరించి రాముడి వెంట వానరుల్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత కూడా పైవాళ్ళు చెప్తే వినకపోవచ్చు, తోడ పుట్టినవాడు విభీషణుడు చెప్పాడుగా, చెప్పినా వినలేదు. పోని తమ్ముడు చెప్పాడు, వినలేదు. తమ్ముడు వెళ్ళిపోయాడు, వినలేదు. తన కళ్ళతో తాను చూశాడుగా రాముడు ఎంత గొప్పవాడో. అక్కడంటే ఏదో చంపాడు ఏదో చంపాడు అని అడిగినాళ్ళు. ఇక్కడ ఏం జరిగింది? కుంభకర్ణం హతం శ్రుత్వా రాఘవేణ మహాబలం అతికాయించ దుర్ధర్షం లక్ష్మణేన హతం పునః ప్రియంచేంద్రజితం పుత్రం రావణో నవబుచ్యతే. సొంత తమ్ముడు కుంభకర్ణుడు చచ్చిపోయాడు, కడుపున పుట్టినటువంటి వాడు ఇంద్రజిత్ చచ్చిపోయాడు, వాడితో పాటు అతికాయుడు చచ్చిపోయాడు. ఇంతమందిని రాముడు లక్ష్మణుడే చంపుతున్నారు, ఎవరెవరు మహాయోధులో. అటువంటి కుంభకర్ణుణ్ణి రాముడే చంపాడు, ఇంద్రజిత్తుని లక్ష్మణుడు చంపాడు, అతికాయుణ్ణి మళ్ళీ రామలక్ష్మణులే చంపారు. వాళ్ళిద్దరూ నరులు, నరులు నన్నేం చేస్తారంటాడు తప్ప, ఇంతమందిని చంపుతున్నారు, ఊరే వాళ్ళు పరాక్రమం కలిగిన వాళ్ళు, రా సీతమ్మని ఇచ్చేయరా అంటే ఇవ్వడే. తన కామానికి మన భర్తలందరినీ ఎరచేశాడు యుద్ధానికి పట్టుకెళ్ళి. ఇటువంటి దురాత్ముడి యొక్క కొలువులో మనం ఉండడం మన దౌర్భాగ్యం. కానీ మన భర్తలతో ఏమాగదు ఈ యజ్ఞం. ఈ మారణ హోమంలో చిట్ట చివరికి పడిపోయేటటువంటి సమిధ రావణుడే. ఎందుకు పడిపోతాడో తెలుసా? కథయిష్యంతి రామేణ రావణస్య నిబర్హణం పితామహేన ప్రీతేన దేవదానవ రాక్షసై రావణస్యాభయం దత్తం మానుషేభ్యో నయాచితం. చతుర్ముఖ బ్రహ్మగారు తపస్సుకి ప్రత్యక్షమైనప్పుడు రావణాసురుడు మిగిలిన వారి చేత వధ పొందకుండా వరాన్ని కోరుకున్నాడు, కానీ నరవానరముల చేత కోరలేదుగా. ఇంతటి మహాత్ముడై ఇంతమందిని చంపిన వాడికి రావణుణ్ణి చంపడం పెద్ద కష్టమా? చంపి తీరుతాడు, ఎందుకంటే ఆయన నరుడు కాబట్టి. రావణుడు కూడా మడిసిపోతాడు. పైగా ఒకనకొకప్పుడు పరమశివుడు చెప్పాడు అని మండోదరి చెప్తూ ఉంటుంది. మండోదరి ఇప్పటి వరకు ఎక్కడా కనపడదు. ఒక్కసారి మయుని కూతురుగా రావణాసురుడికి ఇచ్చి వివాహం చేశారు అని, అది కూడా ఉత్తరాఖండలో కొంచెం వివరంగా ఉంది తప్ప ఇక్కడ ఎక్కడా లేవా విషయాలు. కానీ మండోదరి పాతివ్రత్యం ఏమిటో రావణుడు నిహతుడైన తర్వాత మాట్లాడడంలో అర్థమవుతుంది. ఆవిడ పాతివ్రత్యం అదొక చమత్కారం. మహర్షి కొన్ని కొంతమంది వ్యక్తుల గురించి ఎక్కువ చెప్పరు, ఎందుకంటే పాత్రల గురించి అన్న మాట అనకూడదు. పాత్ర అన్న మాట ఎవరికి వాడాలో తెలుసా అండి? కల్పితమైన రచన అయితే పాత్ర. ఆయన పాత్ర బాగా పోషించాడండి అన్నారనుకోండి, వాడు కోటీశ్వరుడు, సింగపూర్ ఇళ్ళు అన్ని కొనుక్కుంటుంటాడు, అన్నానికి లేని వాళ్ళే నటించాడు. ఇప్పుడు అది పాత్ర అంటే ఆయన నిజ జీవితంలో కోటీశ్వరుడు, కానీ అన్నానికి లేని వాళ్ళ బాగా నటిస్తే మీరు నేను 100 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కుని బాగా నటించాడు అంటుంటాం. అది పాత్ర పోషణ అంటారు. అంటే ఆయన వేరు, ఆయన నటించడం వేరు. అలా నటించినట్టుగా కల్పిత కథలైతే పాత్రలు అనాలి, యథార్థమైతే వ్యక్తులు అనాలి. ఆ పాత్ర ఎంత గొప్పగా ఉందో చూశారా? ఆ పాత్ర వైశిష్ట్యం చూశారా అనకూడదు, ఆ వ్యక్తి వైశిష్ట్యం చూశారా అనవలసి ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ గొప్పతనం, సీతమ్మ గొప్పతనమే, సీతమ్మ తల్లి పాత్ర కాదు, అది ఎవరో నటించినది కాదు, యథార్థం. వాల్మీకి రామాయణం ఇప్పుడు చెప్పేదంతా ఇదంతా ఏదో వాల్మీకి రచన కాదు, మీరు మొదటి నుంచి వింటున్నారుగా, ఇది యథార్థముగా జరిగిన గాథ, యథార్థమైన గాథ. ఇందులో ఒక్క అక్షరం అబద్ధం లేదని చెప్పారు మహర్షి చిట్ట చివర. మీరు ఎల్లుండి వింటారుగా ఫలశ్రుతి సర్గ విన్నప్పుడు, అందుకే అందులో ఈ శ్లోకం తప్పకుండా చెప్తారు.
1: ఇందులో ఒక అక్షరము కలిగి

కల్పితము లేదు. ప్రతి అక్షరము యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని ఒక అక్షరం ఎక్కువ వాడకుండా, ఒక అక్షరం తక్కువ వాడకుండా, పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఎలా వంట సామాను వాడుతుందో అలా వాడి రచన చేశారు మహర్షి. అదేమిటండి మళ్ళీ అలాంటి ఉపమానం వేశారు మీరు అంటారేమో. శంకర భగవత్పాదుల గురించి చెప్తే ఈ మాట చెప్తుంటారు, ఒక విషయాన్ని వివరించేటప్పుడు, రచన చేసేటప్పుడు ఉన్న విషయం కన్నా కూడా ఎక్కువగా వర్ణన చేస్తే పదములను ఎక్కువ వాడుకున్నట్టు. బాగా చెప్పడానికి కావలసినన్ని పదములను వాడకపోతే తక్కువ వాడినట్టు. ఎక్కువ వాడకుండా తక్కువ వాడకుండా మంచి మధురముగా అందించి ఎంత వాడాలో అంతే వాడగలిగినటువంటి ప్రజ్ఞ కవియందు ఉంటే ఆయన రచనకి ఉండేటటువంటి వైశిష్ట్యము చాలా గొప్పగా ఉంటుంది. శంకర భగవత్పాదుల రచనలు అలా ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు ఎక్కడైనా ఒక అక్షరాన్ని వేశారనుకోండి, కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆ అక్షరాన్ని మార్చలేరు. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీ స్వామివారు పీఠాధిపత్యంలో ఉండగా గణపతి సభలం చేస్తుంటారు, వేదవాక్య విచారణ సభలు అని చెప్పి వేదవాక్యాల్ని విచారణ చేస్తారు. అంటే ఈ జ్ఞాన సంబంధమైన వాక్యముల మీద విచారణ సభలు ఉంటాయి. అందులో ఒక ఆయన శంకర భగవత్పాదులు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని చెప్తూ ఒక అక్షరాన్ని మార్చి చెప్పారు. వెంటనే చంద్రశేఖర భారతి ఆగు అన్నారు. ఆ అక్షరం శంకరులు ఉపయోగించారా అని అడిగారు. ఆయన అన్నారు లేదు, ఉపయోగించలేదన్నారు. మరి నువ్వు ఎందుకు ఉపయోగించావు అని అడిగారు. ఈ అక్షరం ఉపయోగిస్తే ఇంకా బాగుంటుందని ఉపయోగించాను అన్నారు. అంటే నీకున్న ఆలోచన శంకరులకు లేదనుకుంటున్నావా, ఇది శంకరుల యందు భక్తి అంటే. అందుకే చంద్రశేఖర భారతి ప్రాతస్మరణీయుడయ్యారు. అంటే ఆయన అన్నారు నేను అలా ఒక్కనాటికి అనుకోలేను, శంకరుల ప్రజ్ఞ ఎక్కడ, నా ప్రజ్ఞ ఎక్కడ, నేను ఉపయోగించిన అక్షరం శంకరులకి చేతకాక ఉపయోగించలేదు అని నేను అనుకోలేను అన్నారు. అప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వ్యాఖ్యానం చేశారు, నువ్వు అనుకున్న అక్షరాన్ని వాడితే ఇంత తప్పర్థం వస్తుంది, శంకరులు ఏదనుకున్నారో దానికన్నా పరిమితం అయిపోయినటువంటి అర్థం వస్తుంది, శంకరులు ఏ అక్షరం ఉపయోగించారో ఆ అక్షరాన్నే వాడితే ఇంత విశాలమైన అర్థం వస్తుంది, ఇంకెప్పుడైనా మారుస్తావా శంకరుల వ్యాఖ్యానాల్లో అక్షరం అని అడిగారు. ఎప్పుడూ మార్చనన్నారు. అంత పొదుపుగా వాడతారు శంకరాచార్యుల వారి యొక్క భాష. ఆ పొదుపు మీరు చూడాలంటే ప్రత్యేకించి సౌందర్యలహరి, అసలు నిజంగా సౌందర్యలహరిలో ఆయన వేసే మాట, ఒక్కొక్క మాట ఆయన వేస్తే శ్లోకంలో ఏమి అందం, ఇక దాన్ని మీరు మార్చడం కుదరదంటే ఒక్కొక్క మాట మీద సౌందర్యలహరిలో ఆయన వాడిన ఒక మాట మీద వ్యాఖ్యానం అలా ఎందుకు వాడారు అన్న దాని మీద మళ్ళీ రోజులు రోజులు వెళ్ళే అంత అద్భుతమైనటువంటి రచనా శైలి శంకర భగవత్పాదులది. వాల్మీకి మహర్షి అంత గొప్ప రచన చేశారు మహానుభావుడు. ఈ జాతికి వాల్మీకి మహర్షి పెట్టిన భిక్ష శ్రీరామాయణం. కాబట్టి ఇంతమంది మరణించారు కానీ వినడు. మండోదరి చెప్తూ ఉండగా విన్నారు చిలికెత్తెలు. ఆ చిలికెత్తెలు ఆడవారు కాబట్టి రాక్షస స్త్రీలతో చెప్పారు. ఏమని, ఒకనొకప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. అయ్యా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం, నీకు తెలియనిదేం లేదు కాబట్టి అసలు రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అడిగారు దేవతలు. అడిగితే ఆయన ఒక రహస్యం చెప్పారు. అందుకు కదండి మహర్షి సీతాయాశ్చరితం మహత్ అని చెప్పారు. రామాయణము అన్న పేరు ఒక్కటే ఆయన పెట్టలేదు. రామ కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యేవ చకార చరితం వ్రత. బాలకాండ మొదట్లో మీరు విన్నారు, మూడు పేర్లు పెట్టారు ఆయన, శ్రీరామాయణము పౌలస్య వధ సీతాదేవి యొక్క కథ సీతా చరిత్రము. ఆ పరమశివుడు అన్నాడు దేవతలతోటి, ప్రసన్నస్తు మహాదేవో దేవానీ తద్వచో బ్రవీత్ ఉత్పత్స్యతి హితార్థంబో నారీ నారీ రక్షక్షయావహ. ఒకనొకప్పుడు ఈ రావణుణ్ణి నిర్జించడానికి, రాక్షసుల్ని నిర్జించడానికి ఒక స్త్రీ తనంత తాను ఆవిర్భవిస్తుంది, పుడుతుంది కాదు తనంత తాను ఆవిర్భవిస్తుంది. అందుకని అయోనిజగా వచ్చింది సీతమ్మ. ఏషా దేవ్యై ప్రయుక్తాతు క్షుజ్యతా దానవత్పురా భక్షయిష్యతి నః సీత రాక్షస.

అగ్నిశరావణాన్. ఒకనకొకప్పుడు అమృతం పంచకపోతే దానవుల్ని ఆకలి తినేసినట్టు, ఆకలి తినేస్తుంది, అందుకే కదండి నీరసపడిపోతాడు మనిషి. ఆకలి దానవుల్ని తినేసినట్టు రావణునితో కలిపినటువంటి రాక్షసులందరినీ ఆ స్త్రీ తినేస్తుంది. ఇది ఎవరికి అర్థమైందో ఆయన అన్నారు, నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీ కాబుద్ధి కాకుండినన్నాడు భాస్కర రామాయణంలో. అందుకే ఉరే లంకని నాశనం చేయడానికి వచ్చింది రావిడ, 5 తలల పాము తీసుకెళ్ళి అప్పచెప్పేరా అన్నారు హనుమ. విన్నాడా, పరమశివుడు ఆనాడే చెప్పాడు దేవతలకి అని మండోదర్ అంటూ ఉంటుంది. ఒక స్త్రీ పుడుతుంది, ఆవిడ కారణంగా ఆవిడే ఇక్కడికి వచ్చి కూర్చుని తినేస్తుంది రావణుణ్ణి రాక్షసుల్ని అని. ఆవిడే కూర్చుంది ఇప్పుడు అశోకవనంలో శిశుపావృక్షం కింద, ఏమీ చేత కాని దానిలా కూర్చుంది. కానీ ఆవిడే వీరి ఎందు ఈ మోహాన్ని పుట్టించి రామబాణములకు తెగటారిపోయేటట్టుగా పంపిస్తోంది వరుస క్రమంలో. ఆ తల్లిరా సీతమ్మని వీడనుకుంటున్నాడు, కామము చేత మోహించాననుకుంటున్నాడు, అది అడ్డుపెట్టే ఆవిడ వీళ్ళని నశింపజేస్తోంది. అందుకే రోజు ఆ మాట అన్నాం, సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అలిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణ ధ్యాయేత్ పరేదంబికాం. ఆ తల్లి అనుగ్రహించిందా, ఇంద్రియములను మనస్సును ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఆ తల్లి అనుగ్రహం లేదా మాయయందు పరిభ్రమిస్తూ మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి మాయయందు తిప్పుతూ ఈశ్వరుడి వైపుకి వెళ్లకుండా చేసి ఇంద్రియ లౌల్యమునకు వశుణ్ణి చేసి నశింపచేస్తుంది. కాబట్టి పైనున్నాయన్ని అనుగ్రహించింది హనుమని, ఎదురుగుండా ఉన్న వాళ్ళందరినీ నశింపచేస్తోంది. పరమశివుడు ఆనాడే చెప్పాడు రా, కాబట్టి ఈ లంక ఇలాగే నాశనం అయిపోతుంది. కానీ ఈ లంకలో పుట్టి లంకలో పెరిగి లంకలో ఉండి నశించని వాడు ఎవరైనా ఉంటే మొహమాటానికి పోకుండా విడిచి వెళ్ళిపోయినవాడు. కాబట్టి ప్రాప్తకాలం కృతం తేన పౌలశ్చేన మహాత్మన యత ఏవ భయం దృష్టం తమేవ శరణం గత. ఈ రావణుడి యొక్క అధర్మాన్ని తెలుసుకుని ఇక్కడ ఉంటే ప్రమాదం వస్తుంది, సీతమ్మని విడిచిపెట్టకపోతే ఆవిడ వీళ్ళని తినేస్తుందని గ్రహించి విడిచిపెట్టి వెళ్ళిపోయి దేశకాలములను గుర్తించిన వాడున్నాడే, వాడు ధర్మాత్ముడు, వాడు మహానుభావుడు. ఆయన విభీషణుడు విడిపోయాడు ఇక్కడి నుంచి. కాబట్టి లంకలో అభ్యున్నతిని పొందేవాళ్ళు అంటూ ఉంటే విభీషణుడు ఒక్కడే. అందుకే కదండి వెంటనే పట్టాభిషేకం చేశారు. ఆ కుటుంబం అంతా సేవించింది సీతమ్మని, ఒక్క విభీషణుడు కాడు, ఆయన భార్య శరమ సేవించింది, ఆయన కూతురు త్రిజట సేవించింది, ఆ విభీషణుడు రాముణ్ణి సేవించాడు. అందుకే ఆ కుటుంబమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉన్న కాంచన లంకలో విభీషణుడు ఇప్పటికీ పూజ చేస్తూనే ఉంటాడని, ఇప్పటికీ విభీషణుడు చిరాయువై ఉన్నాడని పెద్దలు చెప్తారు. అనడమే, ఒకనకొకసారి నా దగ్గర చాలా కాలం ఉండేది, చదువుతానని పట్టుకెళ్ళి ఇవ్వకుండా పోయాడు ఒక ఆయన, ట్రాన్స్ఫర్ అయిపోయి. ఒకనకొక మ్యాగజైన్లో ఒక విషయం వచ్చింది, శ్రీరంగం గుళ్ళో ఒక ఆయన పడుకుని రాత్రి నిద్రపోయాడు పొరపాటున, నిద్రపోతే తెల్లవారుజామున చీకట్లో పూజ చేయడానికి వస్తాడట విభీషణుడు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటివి కొన్ని పువ్వులు అవి పట్టుకెళ్లడంలో ఈ వీణ్ణి కూడా బుట్టలో వేసి పట్టుకుపోయారు. అంటే వాళ్ళ పర్వతాకారముల ముందు ఈయన చిన్న కీటకం పట్టుకెళ్ళిపోతే ఆయన్ని కాంచనలంకకు పట్టుకుపోయారు, పూజామందిరంలో పెట్టారు ఆ బుట్ట. విభీషణుడు రామపాదాలని అర్చన చేస్తున్నాడు, అర్చన చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి తీస్తే ఈయన వచ్చాడు. హడిలిపోయి కాళ్ళ మీద పడి ఆ ఆకారాన్ని చూసి అదిరిపోయి ఏడ్చాడు, పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నానని. మళ్ళీ రాక్షసులకిచ్చి శ్రీరంగంలో దింపేశారని అతను తన అనుభవాన్ని వివరించినటువంటి గాథ పడింది ఒకసారి ఒక మ్యాగజైన్లో. అయితే మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వాటికి వేటికి తగినంత ప్రచారం ఉండదు. అక్కర్లేనివి, అనవసరమైనవి, పనికి మాలిన వాళ్ళ మాటలు పెద్ద పెద్ద అక్షరాలతో వేసుకుంటాం మనం ఆ స్థాయికి వచ్చేసాం. కాబట్టి ఒకనకొకప్పుడు
ఇప్పటికీ విభీషణుడు ఉన్నాడు అనడానికి రుజువులు దొరికాయి.

మనకేమిటంటే మన మన పురాణంలో చెప్పామన్నారు అనుకోండి, మనం నమ్మం. అమెరికా వాడి శాటిలైట్కి ద్వారక దొరికిందని ఫోటో చూపించాడు అనుకోండి, మనం నమ్ముతాం. మన దరిద్రం ఏమిటంటే ప్రపంచానికి చెప్పిన దేశం ఇది అని మనకి నమ్మకం లేదు, అమెరికా వాడు చెప్తే మనం నమ్ముతాం. ఇప్పుడు మనకి మన వారధి మీద నమ్మకం ఉండదు, ఎవడో చెప్పాడు అనుకోండి మనం నమ్ముతాం, అవును ఆ సేతు మనం కట్టిందే అని నమ్ముతాం. ఆ స్థితికి మనం ఇవాళ జారిపోయాం. ఈశ్వరుడు మనను అనుగ్రహించి మళ్ళీ పూర్వ సంస్కారం ఇవ్వాలి అని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ విభీషణుడు మంచి పని చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి, కాబట్టి ఆయన బతికిపోయాడు అన్నారు. సరే, రావణుడు ఈ వెళ్ళినటువంటి రాక్షసులందరూ మలిసిపోయారు, గంటన్నరలోనే ఇంతమందిని రాముడు నిహతుల్ని చేశాడు అని తెలుసుకున్నాడు. విశేషమైనటువంటి కోపాన్ని పొందాడు, దంతములతో పెదవిని అదివి పట్టాడు, పటపట పటపట పళ్ళు కొరికాడు. ఏం చేస్తాడు, క్రోధం శేషేన పురయ్యేత్, చేతకానివాడు కోపమే. కాబట్టి మహోదర మహాపార్శ్వౌ విరూపాక్షంచ రాక్షసం శీఘ్రం వదత సైన్యాన్ని నిర్యాతేతి మమాజ్ఞయా. మహోదర మహాపార్శ్వులు, విరూపాక్షుడు అనబడేటటువంటి ముగ్గురు రాక్షసుల్ని యుద్ధానికి పంపించాడు. వాళ్లతో పాటు రావణాసురుడు కూడా బయలుదేరాడు, బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఇంతమంది తెగటారిపోయారు, విడుతున్న వాళ్ళందరూ మరణిస్తున్నాడు, కానీ ఒక్కడంటే ఒక్క యోధుడు అటువైపు మరణించాడన్న వార్త లేదు. ఏదో కొన్ని లక్షల మంది పడిపోయారులే ఇంద్రజిత్ చేతిలో అనుకుంటే, ఆ హనుమ ఏమో ఔషధీ పర్వతాన్ని తీసుకొచ్చారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికేశారు. ఇటువైపు తన వాళ్ళందరి శవాలు సముద్రంలో కలిపేశాడు, బతికిన వాడు ఒక్కళ్ళేడు. అన్ని విధాలా ఏడుపే మిగిలింది రావణుడికి. ఈ ఏడుపు కామం తీరకపోవడం క్రోధ జ్వాలగా మారింది. మరి తాను యుద్ధానికి బయలుదేరాడు. తనతో పాటు తీసుకెళ్లినటువంటి వీరులలో విరూపాక్షుణ్ణి, మహోదరుణ్ణి, సుగ్రీవుడు చంపేశాడు, మహాపార్శ్వుణ్ణి అంగదుడు చంపేశాడు. ఆ ముగ్గురు మరణించారు. ఈ క్రోధం కడుపులో ఉండిపోయింది. ఉండిపోయి రావణుడు చాలా భయంకరమైన యుద్ధమే చేశాడు. రావణ యుద్ధం చేతకాని యుద్ధం అన్న మాట మీరు అనకూడదు. ఎందుకో తెలుసా అండి, మహర్షి ఆ మాట వాడలేదు. రాముణ్ణి కూడా నీరసపడిపోయేటట్టు, రాముడు కూడా అసలు ఈ రావణుడు ఎలా సంహరింపబడతాడని బెంగ పెట్టుకునేటట్టు యుద్ధం చేశాడండి. రాముణ్ణి యుద్ధం చూస్తుంటే ఎలా చూశారో రావణుణ్ణి అలా చూశారు. నిష్పక్షపాతంగా మాట్లాడతారు మహర్షి, మీరు కూడా అలాగే మాట్లాడవలసి ఉంటుంది దాన్ని చదివినప్పుడు. అంత భయంకరమైన యుద్ధం చేశాడు. ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి తతక్రుద్ధో దశగ్రీవః శరైః కంచనభూషణైః వానరాణాం అనీకేషు చకార కదనం మహత్ నికృత్త శిరస కేచిత్ రావణేన వలీముఖాః కేచిత్ విచ్ఛిన్న హృదయాః కేచిత్ క్షోత్ర వివర్జితాః నిరుచ్ఛ్వాసా హతాః కేచిత్ కేచిత్ పార్శ్వేషు దారితాః కేచిత్ విభిన్న శిరసః కేచిచ్చిత్ చక్షుర్ వివర్జితాః దశాననః కోధ వివృత్త నేత్రో యతో యతోభ్యేతి రథేన సంఖ్యే తతస్తతస్తస్య శర ప్రవేగం సోడున్న శేకుర్హు రిపుంగవాస్తి. ఆయన రామచంద్రమూర్తి ఎలా యుద్ధం చేస్తారో అలా ఆయన కూడా ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేస్తుంటే ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి వానర యోధుడు లేడు ఆ రోజున. ఎంతమందిని తెగటార్చాడంటే పడిపోతున్నవి కనపడుతున్నాయి, డుళ్ళి కింద పడిపోతున్న శిరస్సులు, బద్దలైపోతున్నటువంటి వక్షస్థలాలు, తెగిపోతున్నటువంటి చెవులు, అంటే ఇక ఎక్కు పెట్టి కొట్టడం కూడా లేదు, బాణ పరంపర విడిచిపెట్టేయడమే. తెగిపోతున్నటువంటి చెవులు, ఎగిరిపోతున్నటువంటి ప్రాణాలు. రావణుడు ఎటు వెడుతున్నాడో అటువైపు పీనుగ పెంటలు, అటువైపు పరుగులు, పారిపోడాలు తప్ప అసలు ఎదురు నిలబడ్డం అన్నది లేదు, అందరూ పారిపోవడమే. అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చెయ్యడం మొదలుపెట్టాడు. అప్పుడు తామసం సమహాఘోరం చకారాస్త్రం సుదారుణం నిర్దదాహ కపీన్ సర్వాన్ తే ప్రపేతు సమంతత. చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా నిర్మించినటువంటి తామసాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని తీసి రావణాసురుడు ప్రయోగించాడు. ఆ భయంకరమైనటువంటి ఆ అస్త్రము యొక్క ప్రహారము చేత వానర సైన్యమంతా చల్లా చెదరై కొట్టబడుతోంది. అందరూ కూడా రాముణ్ణి శరణాగతి చేశారు, అసలు ఈ అస్త్ర ప్రభావాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, ఇదేమి యుద్ధం, ఇదేమి రావణాసురుని యొక్క పరాక్రమమని. తతో రామో మహాతేజాః సౌమిత్రి సహితో బలి వానరాంశ్చరణే భగ్నాన్ ఆపతంతం చ రావణం సమీక్ష రాఘవో హృష్టో మధ్యే జగ్రాహ కార్ముకం.

విష్పారయితుమారేభే తతస్స ధనురుత్తమం మహావేగం మహానాదం నిర్భిందన్నివ మీదినీం. అప్పుడు రామచంద్రమూర్తి, ఇప్పుడు నేను రావణుని నిగ్రహించడానికి నేను కూడా ఎటువంటి యుద్ధం చేస్తానో చూడండి, ఆయన కూడా ధనస్సు తీసుకుని ఆ ధనస్సుని భూమి మీద నిలబెట్టి ఆ వింటిని టంకారం చేశారు, ఆ వింటి నారిని టంకారం చేశారు. ఆ టంకారమునకు భూమి పర్వతములతో సహా కదిలిపోయింది, సముద్రమంతా ఘోషించింది. ఆ సమయంలో తమిచ్చన్ ప్రథమం యోద్ధం లక్ష్మణో నిశితై శరై ముమోచ ధనురాయమ్య శరాన్ అగ్నిశిఖోపమాన్. లక్ష్మణమూర్తి పరుగు పరుగున వచ్చి, అన్నయ్య ఇప్పుడు నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, ముందు నేను యుద్ధం ప్రారంభం చేస్తాను అని చెప్పి కొన్ని బాణములు తీసుకుని ఆ రావణాసురుడి మీద ప్రయోగించారు. కానీ రావణుడు అన్నాడు, నీతో నాకు యుద్ధం ఏమిటి అని లక్ష్మణుణ్ణి అధిగమించి నేను రాముడితోనే యుద్ధం చేస్తానని రాముడి దగ్గరికి వచ్చాడు. రాఘవో రావణం తూర్ణం, రావణో రాఘవంతద అన్యోన్యం వివిధైస్తీక్ష్ణై శరైరభివర్షతు చేరతుశ్చ చిరం చిత్రం మండలం సవ్యదక్షిణం బాణవేగాన్ సముత్క్షిప్తౌ అన్యోన్యం అపరాజితౌ మహావేగై సుతీక్ష్ణాగ్రై గృధ్రపత్రై సువాజితై శరాంధకారం తౌ భీమం చకృతు సమరం తదా. ఉభౌ హి పరమేశ్వాసౌ ఉభౌ శస్త్రవిశారదౌ ఉభవాస్త్ర విదాం ముఖ్యౌ ఉభౌ యుద్ధే విచేరతుః. మహర్షి అంత నిష్పక్షపాతంగా మాట్లాడతారు. ఇద్దరూ కూడా ధనస్సులు పట్టుకున్నారు, ఇద్దరూ కూడా మండలాకారంగా తిరుగుతున్నారు, ఇద్దరూ గుండ్రంగా బాణములను విడిచిపెడుతున్నారు. ఒక ఆయన నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు, ఒక ఆయన రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోవట్లేదు, ఒకరి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇంకొకరు నిర్వీర్యం చేస్తున్నారు, ఇంకొకరు ప్రయోగించిన అస్త్రాన్ని వేరొకరు నిర్వీర్యం చేస్తున్నారు. ఇద్దరూ ఎప్పుడు బాణాలు తీస్తున్నారో, ఎప్పుడు ఎక్కువ పెడుతున్నారో, ఎప్పుడు విడిచిపెడుతున్నారో తెలియదు. ఇంత భయంకరంగా విడిచిపెడుతున్నటువంటి బాణ పరంపర అహోరాత్రములు జరిగితే బాణముల చేత ఆకాశమంతా కప్పబడి సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడ్డం ఆగిపోయి లంకాపట్టణం అంతా పట్టపగటి వేళే కటిక చీకటైపోయింది. చీకటైపోయి ఆ చీకట్లో రామరావణులు ప్రయోగించినటువంటి బాణములు కొట్టుకోవడం వల్ల ఎదురుగుండా మెరుపులుగా ఉల్కలుగా పడుతున్నాయి. ఏం ఆశ్చర్యం, ఎదురుగుండా శ్లోకం జరిగేటప్పటికి అలాగే కనపడుతుంది. కాబట్టి అంత భయంకరంగా యుద్ధం జరుగుతూ ఆ చీకట్లో ఆకాశంలో అటువంటి ఉల్కలు మెరుపులు తప్ప అసలు ఇద్దరూ వేసుకుంటున్నటువంటి బాణాలు కానీ ఇద్దరూ కానీ కనపట్టలేదు. అంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అటువంటి సమయంలో నిహత్య రాఘవస్యాస్త్రం రావణ క్రోధమూర్ఛిత అసురం సుమహాఘోరం అస్త్రం ప్రాదుశ్చకారః. ఆ రావణాసురుడు మహాక్రుద్ధుడై కోపంతో అసురాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అందులోంచి పెద్ద పులులు, రాబందులు, కాకులు, గ్రద్దలు, డేగలు, నక్కలు, భయంకరంగా అందులోంచి వరాహములు, ఇవన్నీ కూడా విషపూరితమైనటువంటి మొసళ్ళు, పాములు నోళ్లు తెరుచుకొని పుంఖానుపుంఖలంగా పుట్టేస్తున్నాయి, పుట్టేసి వచ్చి మీద పడిపోతున్నాయి. ఇది చూసినటువంటి రామచంద్రమూర్తి అసురేణ సమావిష్టః సోస్త్రేణ రఘునందనః ససర్జాస్త్రం మహోత్సాహః పవకం పవకోపమః. రామచంద్రమూర్తి ఆగ్నేయాస్త్రాన్ని విడిచిపెట్టారు. వెంటనే ఆకాశంలో ఎక్కడ చూసినా ఉల్కలు, సూర్యుని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క తేజస్సు, నక్షత్రముల యొక్క తేజస్సుతోటి ఆ చీకటిని భగ్నం చేస్తూ నిప్పురవ్వలు రంగు రంగులుగా ఆకాశం అంతా విచ్చుకుంటూ ఒక్కొక్క బాణంలోంచి, అదిగో ఎదురుగుండా చీకట్లో ఆకాశంలో ఎలా విచ్చుకుని కనబడుతున్నాయో రంగురంగులుగా, అలా రాముని యొక్క బాణములు నిప్పురవ్వలతో పడుతుంటే ఆ నిప్పురవ్వలకి భయపడినటువంటి పాములు, మొసళ్ళు, పులులు, సింహాలు అన్నీ వెనక్కి పారిపోతున్నాయి. రాముని యొక్క బాణముల తేజస్సు, ఆయన బాణములలోంచి పుట్టిన వెలుతురు కనపడుతోంది. ఆయన ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం చేత, ఆ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రము చేత ప్రజ్వలించినవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. సూర్యుడు, చంద్రుడు, అర్ధచంద్రుడు, తోకచుక్కలు, గ్రహములు, నక్షత్రములు, ఉల్కలు, మెరుపు తీగలు ఆయన బాణములలోంచి పుట్టి ఈ రావణుడు ప్రయోగించినటువంటి అసురాస్త్రంలోంచి వచ్చినటువంటి ప్రాణుల్ని నిగ్రహించాయి. ఆ విధంగా రామరావణ యుద్ధం ఎంత భయంకరంగా జరగాలో అంత భయంకరంగా జరుగుతోంది. ఈ మధ్యలో ఏతస్మిన్నంతరే క్రుద్ధో రాఘవస్యానుజో బలి లక్ష్మణ సాయకాన్ సప్తజగ్రాహ పరవీరః. రామచంద్రమూర్తి అంత

0: పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనిక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనిక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పుధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని, విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని, 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్నొక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చిబోండాల నుంచి తీసిన

0: లని పిసికి చేర్చవచ్చు. వైర్ మెష్తో గానీ ముస్లిన్ గుడ్డతో గానీ దోమతెరతో గానీ పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికి ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు, కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ల చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గూన సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని 4 వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని, దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటినీ విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు, తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని, తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము, శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండడంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావలసినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటి పళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని, తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

0: బిడ్డా అంత లేదు, సప్పుడు సరే గట్టిగా చేయమను.
1: అరే తీసి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమల్.

బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS యూరో.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల.

0: विष्णु FM 90.4।
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజే సృజిత. మరి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, మరి ఆ పోషకాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పడానికైతే నేను వచ్చేసానండి. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదుల్లో ఉండే ఆహారాన్నే పోషకాహారం అని అంటారు. సాధారణంగా వ్యక్తి యొక్క శారీరక మరియు మానసిక పెరుగుదల సక్రమంగా ఉండాలంటే ఆహారం ఎంతో అవసరం. అయితే శరీరం పనిచేయడానికి క్యాలరీలు, పెరుగుదలకు మాంసకృతులు, రకరకాల విటమిన్లు, ఖనిజ లవణములు వంటి అనేక పోషక పదార్థాలు తగిన నిష్పత్తిలో లభిస్తేనే మనిషి ఆరోగ్యంగానూ ఉత్సాహంగానూ ఉంటారు. ఈ పోషక పదార్థాలు మనం తినే ఆహారం ద్వారా మనకు లభిస్తుంటాయి. ఆహార పదార్థాలను ముఖ్యంగా 5 రకాలుగా చెప్పవచ్చును. మరి 5 రకాలేంటంటే గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, పాలు మరియు మాంస పదార్థాలు, పండ్లు మరియు కూరగాయలు అండ్ నూనె పదార్థాలు. శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు అన్ని సమపాళ్లలో లభించాలంటే ఈ 5 రకాల ఆహార పదార్థాలను మనం ప్రతినిత్యం తినవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా శరీర అవసరాలను బట్టి పోషక పదార్థాలను అందించే ఆహారాన్ని సమీకత ఆహారం లేదా సంతులిత ఆహారం లేదా సంపూర్ణ ఆహారం అని అంటారు. ఆహారంలో ఉండవలసిన పోషక పదార్థాలు ఏంటంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు. పోషకాహారం అనగానే పళ్ళు, కూరగాయలు, రకరకాల ఆకుకూరలు, పలు రకాలకు చెందిన ధాన్యాలు, బలమైన పప్పులు మనకు సహజంగా గుర్తుకొస్తాయి. అయితే బాదం, జీడిపప్పు, పిస్తా రకాలైన గింజ పప్పులు కూడా మంచివే. ఇవి అందరికీ వెంటనే గుర్తురావు. ఎండిన ద్రాక్ష, ఖర్జూర పండు, అంజీరాల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో మంచి పోషకాలు ఉంటాయి. మంచి రకమైన కొవ్వు విటమిన్లతో పాటు రాగి, ఇనుము, మంగనీసు వంటి ఖనిజాలు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. కీలకమైన అవయవాలు సరిగ్గా పనిచేసేలా చూడటమే కాదు, రకరకాల వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడతాయి కూడా. సో లిజనర్స్, మరి మన సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవలో ఒక చిన్న విరామం అయితే తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0881627769623725. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
4: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సో లిజనర్స్, మన సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి అందులోనే జీడిపప్పు, బాదం వంటి వాటిల్లోని కొవ్వులు గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. పిస్తాలోని B6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది కూడా. ఖర్జూరం నెత్తురు నాణాలు గట్టిపడకుండా చూస్తుంది. ఎండు ద్రాక్ష, కుబానీ

వంటి రకాల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఇవి రక్తహీనత బారిన పడకుండా కాపాడతాయి. గింజ పప్పులు ఎండిన పళ్ళు కొవ్వు తగ్గడానికి ఉపయోగపడతాయి. జీడిపప్పులో కొవ్వు అసలు ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఎండు ద్రాక్షలోని ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, మ్యాంగనీస్ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదం చేస్తాయి. పొటాషియం, విటమిన్ ఏ, పీచు, రాగి ఎక్కువగా గల ఫ్రూట్స్ వంటిలో శక్తి తగ్గకుండా చూస్తాయి. జీడిపప్పుతో రాగి ఎక్కువగా ఉండటం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. బాదం పప్పు కొత్త రక్త కణాల ఉత్పత్తికి, హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువగా అవడానికి ఉపయోగకారిగా ఉంటుంది. ఎండు ద్రాక్షలో విటమిన్ ఏ, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎముక పుష్టికి, దృష్టి బాగా ఉండటానికి దోహదం చేస్తాయి కూడా. జీడిపప్పులోని మ్యాంగనీస్, కాల్షియం కండరాలు చిగుళ్ళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదం పప్పులో కాల్షియంతో పాటు విటమిన్ ఈ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిదని అంటారు. ఎందుకంటే గుండెను కాపాడే ప్లవనాయుడాలు ఈ ఉత్పత్తిలో ఉంటాయట. మెదడు ఆహారంగా పేరొందిన వాల్నట్స్ లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. సో లిజనర్స్, మరి మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాహారాల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు ఆయుష్మాన్ బావలో మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
4: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, MBBS, DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి, MBBS, MS, MCH సర్జికల్ ఆంకాలజీ, FI, MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
6: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సో లిసనర్స్, కాజు నూనెతో గుండెకి హాయ్ అటండి. మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందామా? పంటి కింద మెత్తగా నలుగుతూ, గమ్మత్తైన రుచితో మైమరిపిస్తూ, తింటున్నంతసేపు కమ్మగా అనిపించే జీడిపప్పు మాధుర్యమే వేరయా. ఇక వంట నూనెల్లో క్యాషినట్ ఆయిల్గా పెంచుకునే ఈ నూనెతో ఎన్నో ప్రయోజనాలు. జీడిపప్పుని కోల్డ్ ప్రెస్ మెథడ్తో నూనెను వేరు చేస్తారు. క్యాష్యూ ఆయిల్ని ఔషధాలు, ఆహార పదార్థాల తయారీకి ఎక్కువగా వాడతారు. ఈ మధ్య కాలంలో సౌందర్య ఉత్పత్తుల్లోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. క్యాష్యూ ఆయిల్ పోషక విలువల గని, విటమిన్లు, ఖనిజాలు అధికం, క్యాలరీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇన్స్టంట్ ఎనర్జీ దీని సొంతం. మంచి కొవ్వును ఉత్పత్తి చేసే గుణం కూడా ఈ నూనెకి ఉంది. మిగిలిన నూనెలతో పాటు కాజు నూనెను అప్పుడప్పుడు వంటల్లో కూడా వాడుకోవచ్చు. వంటల రుచి రెట్టింపు అవుతుంది. దాంతోపాటు శరీరానికి కావలసిన మెగ్నీషియం, కాల్షియం కూడా సమకూరుతాయి. తద్వారా పళ్ళు, ఎముకలు దృఢంగా మారతాయి. చర్మానికి అవసరమైన మిలనిన్ అనే పదార్థం లోపిస్తే నల్ల పొరలు వచ్చే అవకాశం ఉంది, జుట్టు కూడా రాలుతుంది. మరి ఈ లోపాన్ని సరిచేసే గుణం కాజు నూనెకు కూడా ఉంది. తరచూ దీన్ని తీసుకునే వాళ్లలో ఇటువంటి సమస్యలు రావన్నది అధ్యయనాల సారాంశం. కొందరు మహిళలకు మెనోపాజ్ సమయంలో సరిగ్గా నిద్ర పట్టదు. ఇదే సమస్య దీర్ఘకాలంగా వేధిస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. క్యాష్యూ ఆయిల్ వాడితే సుఖ నిద్ర పడుతుంది. క్యాన్సర్తో పాటు ఇతర ప్రమాదకర వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఆయిల్. దీంతో పాటు శరీరంలో చిన్న చితక జబ్బులకు గురికాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది కూడా. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ సైతం ఈ ఆయిల్ ద్వారా లభిస్తాయి. మోనోసాచురేటెడ్ యాసిడ్స్ గుండె జబ్బుల్ని దరిచేరనియు. LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే ఔషధ లక్షణాలు క్యాష్యూ ఆయిల్లో పుష్కలంగా ఉన్నాయి. మరి క్యాష్యూ ఆయిల్ను ఎక్కువ మంది బరువు తగ్గడానికి, చురుకైన కంటి చూపుకు, మెదడు ఆరోగ్యానికి వాడుతూ ఉంటారు. సో లిజనర్స్, మరి ఇప్పటిదాకా క్యాష్యూ నూనెతో వచ్చే ప్రయోజనాలు అయితే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇదండి మరి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ RJ సుజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్, హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో.

0: చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: అంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్.

0: నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నెంబర్లో ఓ పసిలు ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్, ఎండిఎస్, చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత, ఎండిఎస్, నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్, వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్.

వైద్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటు.

0: అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
0: రెడి విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గాంధీ బాల్యం తెలుగు పాఠం వింటారు.
3: పిల్లలు
4: ఏమిటిచా
3: చూసారా? అదిగో ఆ కనిపిస్తోందే, అదే రాజఘాట్, గాంధీ గారి సమాధి ఉన్న స్థలం. అక్కడ ఏదో ప్రార్థన జరుగుతోంది, రెండరా మనం చూద్దాం. మెల్లిగా నిశ్శబ్దంగా వెడదాం.

0: టీచర్, దేవుడు ఒక్కడేనని, అందరికీ మంచి బుద్ధిని కలిగించమని ఈ భజనలో ఎంతో అర్థం ఉందని మా తాతయ్య చెప్పాడు.
1: అవును రహీం, ఒక్క అర్థమే కాదు పరమార్థం కూడా ఉంది. అందుకే గాంధీజీకి ఈ భజనంటే చాలా ఇష్టం.
0: ఆయన మహాత్ముడు ఎలా అయ్యాడు టీచర్?
1: గొప్ప మానవతావాది, కార్యశీలి అయిన వాడు మహాత్ముడు కాకుండా ఎలా ఉంటాడు బాబు?
0: ఈ గొప్ప గుణాలు ఆయనకి బాల్యం నుంచే వచ్చాయా టీచర్?
1: ఆహా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అలాగే ఆయనకి చిన్నప్పటి నుంచే మంచి ఆదర్శాలు ఉండేవి. ఇది మంచి, ఇది చెడు అనే జ్ఞానం ఉండేది తెలుసా?
0: అయితే ఆయన బాల్యం గురించి వినాలని ఉంది టీచర్.
1: అలాగే విను, చెప్తా. అదో తమాషాగా ఉంటుంది.
0: అంటే ఎలా ఉంటుంది టీచర్?
1: ఆయన చిన్నప్పుడు చాలా పిరికివాడు. నలుగురిలో కలిసిమెలిసి తిరగడానికి చాలా భయపడేవాడు.
0: స్కూల్లోనూ అంతేనా టీచర్?
1: అంతే మరి. స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు.
0: ఎందుకలా టీచర్?
1: మధ్యలో ఎవరైనా మాట్లాడిస్తారేమో అనే భయంతో.
0: మరి చదువు సంగతి ఏమిటి టీచర్?
1: చదువు మీద పెద్ద ఇష్టం ఉండేది కాదు. తప్పనిసరి కాబట్టి స్కూల్ పుస్తకాలు మాత్రం చదివేవాడు.
0: కారణం ఏమిటి టీచర్?
1: జీవితంతో సంబంధం లేని చదువన్నా, ఆచరణ యోగ్యం కాని పాఠాలన్నా ఆయనకి ఇష్టం ఉండేది కాదు.
0: మరి ఏ చదువు అంటే ఇష్టం ఉండేది టీచర్?
1: జీవితం అనే పుస్తకంలో మానవత్వం అనే పాఠాలంటే ఇష్టం. ఈ ఆదర్శమే ఆయన్ని గొప్పవాణ్ణి చేసింది.
0: మరి బాల్యంలో ఆటపాటలు ఉండేవా టీచర్?
1: వాటి మీద కూడా విరక్తే.
0: తమాషాగా ఉందే.
1: మహాత్ముల చరిత్రలు అలాగే ఉంటాయిరా.
0: ఆటలంటే ఎందుకు ఇష్టం ఉండేది కా టీచర్?
1: దీనికి సమాధానం ఆయన మాటల్లోనే విందాం.
2: ఆటల మీద ఆకర్షణ కన్నా తల్లి సేవ నాకు మిన్న. ఆమె ఎప్పుడు రమ్మంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడి.
1: విన్నావా రహీం? అలా చిన్నప్పటి నుంచే తల్లి మీద పూజ్యభావము, తండ్రి మీద గౌరవభావము నాటుకున్నాయి గాంధీలు. ఇవే దేశభక్తికి బాటలు వేసాయి.
0: గాంధీకి తల్లిదండ్రుల మీద భక్తి, గౌరవభావము కలగడానికి ఏమైనా బలమైన కారణం ఉందా టీచర్?
1: ఆహా, ఉంది. ఓసారి గాంధీ ఓ నాటకం చదివాడు.
0: దాని పేరేమి టీచర్?
1: శ్రవణుడి పితృభక్తి.
0: అందులో ఏముంది టీచర్?
1: అందులోని శ్రవణ కుమారుడు తల్లి

0: తండ్రులకు భక్తిభావంతో సేవ చేసినట్టు చదివాడు. ఆ సమయంలోనే
1: ఏం జరిగింది టీచర్?
0: తోలుబొమ్మల వాళ్ళు వచ్చారు.
1: వచ్చి
0: శ్రవణ కుమారుని గురించి కొన్ని బొమ్మలు చూపించారు. అందులో ఒక బొమ్మలో
1: ఏముంది టీచర్?
0: శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు. అతను వాళ్ళని కావడిలో మోసుకుపోతున్నట్టు ఉంది. దాన్ని చూసి గాంధీ ముగ్ధుడయ్యాడు.
1: అంటే ఆ పుస్తకము, ఆ బొమ్మ గాంధీ మనసు మీద చెరగని ముద్రలు వేశాయన్నమాట.
0: అవును, తాను చదివిన దాంట్లో గాని, చూసిన దాంట్లో గాని, విన్న దాంట్లో గాని మంచిని గ్రహించి ఆదర్శంగా తీసుకునేవాడు గాంధీ.
1: ఇటువంటి సంఘటనల్లోంచి గొప్పవాళ్ళు పుట్టుకొస్తారన్నమాట.
0: ఆహా, నువ్వు అన్నమాట ముమ్మాటికే నిజం. అలాగే ఇంకోసారి
1: ఏమైంది టీచర్?
0: బాలగాంధీ ఒక మాట హరిశ్చంద్ర నాటకం చూశాడు. అంతే, అందులోని హరిశ్చంద్రుడి సత్యదీక్ష చూసి అతని హృదయం ద్రవించిపోయింది.
1: అంటే
0: సత్యాన్ని పలకాలనే ఆదర్శం గాంధీలో పాతుకుపోయిందన్నమాట. ఈ విషయాన్ని గురించి గాంధీజీ తన ఆత్మకథలో ఈ విధంగా రాసుకున్నారు.
2: ఆ నాటకాన్ని ఎన్నిసార్లు చూసినా నాకు విసుగు కలగలేదు. నాకు హరిశ్చంద్రుడే కలలోకి వచ్చేవాడు. వాడు అందరూ సత్య హరిశ్చంద్రుడు ఎందుకు కాకూడదు అనుకునేవాడి. ఎన్ని విపత్తుల్ని అనుభవించైనా సత్యాన్ని పాటించడమే ధర్మం అనుకున్నాను.
0: విన్నావా రాహీం? అలా బాలగాంధీని ప్రభావితం చేసింది సత్యం. క్రమంగా ఆయన ఆలోచనలన్నిటికీ అదే ప్రధానమైంది.
1: గాంధీ జయంతి రోజున ఇలా రాజ్ఘాట్ దగ్గర బాలగాంధీని గురించి వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది టీచర్.
3: అవును టీచర్.
0: అప్పుడప్పుడు మహాత్ముల చరిత్రల్ని ఇలా నెమరు వేసుకుంటూ ఉండాలి. పిల్లలు, మీరందరూ జాగ్రత్తగా వింటున్నారుగా.
3: వింటున్నాం టీచర్.
1: ఆయన గురించి ఇంకా చెప్పండి, వినాలని ఉంది టీచర్.
0: చెప్తా. బాలగాంధీలో మంచి విశేష గుణం ఒకటి ఉందర్రా.
1: ఏంటది టీచర్?
0: వివేకంతో కూడిన వినయభావం. ఓసారి ఏమైందంటే,
4: మోహన్ చెట్టు దిగో.
5: ఎందుకు దిగాలి?
4: పడిపోతావు.
5: ఎందుకు పడతానన్నయ్యా? జాగ్రత్తగా కొమ్మ పట్టుకుని జామ పళ్ళుకు వస్తున్నా.
4: కాలు జారితే ఇంకేమైనా ఉందా?
5: కాలెందుకు జారుతుంది? గట్టిగా కొమ్మ మీద కాలు ఆంచి పళ్ళుకొస్తున్నాగా.
4: నీకు బుద్ధి లేదురా, ఎన్ని చెప్పినా మొండి ప్రశ్నలు వేస్తావు. దిగు దిగు.
5: కాలెందుకు లాగుతున్నావు?
4: నిన్ను దింపడానికి.
5: సరే దిగుతున్నా.
4: ఎన్నిసార్లు చెప్పాలిరా దిగమని? దిగో దిగో.
5: అమ్మతో చెప్తానుండు.
4: చెప్పుకోప.
5: అమ్మా అమ్మా.
6: ఏమిట్రా మోహన్? ఏమిటి
5: అన్న కొట్టాడు?
6: ఎందుకు కొట్టావురా?
4: చెట్టు ఎక్కద్ది, నాన్నగారు చెప్పినా నేను చెప్పినా వినలేదమ్మా.
6: అందుకని చిన్నపిల్లాన్ని కొడతావురా?
4: కొడితే గాని బుద్ధి రాదు.
6: అయితే మోహన్, నువ్వు కూడా అన్నని కొట్టు. అలా బిత్రపోయి చూస్తావేంరా, కొట్టు.
5: అమ్మా, అన్నయ్యని కొట్టమని చెప్తున్నావా?
6: అవును చెప్తున్నానరా.
5: నాకంటే పెద్దవాడైన అన్నయ్యను కొట్టమంటావా?
6: అవునరా అంటాను.
5: అసలు నేను ఎవరినైనా ఎందుకు కొట్టాలి?
6: ఇందులో తప్పే ఉంది? పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకుంటారు, కొట్టుకుంటారు.
5: నేను కూడా అందరిలాగానే చేయాలా?
6: అన్నయ్య నిన్ను కొట్టాడు కదా, నువ్వు వాణ్ణి కొట్టు.
5: అమ్మా, అన్నయ్య కొడితే కొట్టాడు, పెద్దవాడు. నేను తిరిగి కొట్టను.
6: అయితే అన్నయ్య కొట్టాడని నాకెందుకు చెప్పావురా?
5: నువ్వు అన్నయ్యను మందలిస్తావని చెప్పా, అంతేగాని నువ్వు తిరిగి కొట్టమంటావని కాదు.
6: నాయనా మోహన్, ఎంత గొప్ప మనసురా నీది.
0: విన్నారా పిల్లలు, గాంధీ ప్రవర్తన ఎంత గొప్పదో?
1: విన్నాను టీచర్.
0: ఇంకో విషయం ఏమిటంటే,
1: ఏంటది టీచర్?
0: బాలగాంధీ ఏదైనా తప్పు చేశాడనుకోండి, అలా చేసినందుకు చాలా బాధపడేవాడు. చివరికి పశ్చాత్తాపం కలిగి మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదు అని శపథం చేసేవాడు. అలాంటి సంఘటన ఒకటి ఉంది.
1: ఏంటది టీచర్?
0: ఓసారి గాంధీ అన్నయ్య ఎవరి దగ్గరో అప్పు చేశాడు. అది తీర్చడానికి డబ్బు లేదు పాపం. అందుకని తన బంగారపు మురుగులోంచి కొంచెం బంగారం తీయించి దాన్ని అమ్మి అప్పు తీర్చాడు. ఈ విషయంలో అతనికి సహాయపడ్డాడు గాంధీ. ఆ తర్వాత ఏమైందో తెలుసా?
6: ఏరా మోహన్, ఈ మురుగులోంచి బంగారం తీసినట్టుంది, నీకేమైనా తెలుసా?
5: నాకు తెలీదమ్మా.
6: నీకు తెలీదా?
5: తెలీదమ్మా.
6: సరేలే వెళ్ళు.
5: అమ్మా నన్ను క్షమించమ్మా.
6: ఎందుకు? ఏం తప్పు చేశావని?
5: పెద్ద తప్పే చేశాను.
6: అంత పెద్ద తప్పు ఏం చేశావురా?
5: అన్నయ్య నేను అప్పు తీర్చడానికి మురుగులోని బంగారాన్ని అమ్మేశాను.
6: పోనీలే, జరిగిందేదో జరిగింది, ఇక నుంచి అలాంటి పనులు చేయకూడదు, సరేనా?
5: సరేనమ్మా, చెయ్యనంటే చెయ్యను, ఇక నుంచి అబద్ధం కూడా చెప్పను.
6: సరే నాయనా,

0: నాకు తెలుసు నువ్వు బుద్ధిమంతుడువని.
1: నాన్నగారికి ఈ విషయం తెలిస్తే కొడతారేమో.
0: ఏమీ కొట్టరా,
1: కానీ నాకు భయమేస్తోందమ్మా.
0: నీ తప్పు నువ్వే తెలుసుకున్నావు కదా, నీలో పశ్చాత్తాపం కలిగింది. పర్వాలేదు, నాన్నగారితో చెప్పు.
1: అయినా ఏదో భయంగా ఉందమ్మా.
0: అయితే నేనే చెప్తాలే
1: అమ్మా.
0: మళ్ళీ ఏమిట్రా?
1: నాన్నగారితో నేనే చెప్తానులే.
0: నువ్వు భయపడుతున్నావు కదా నాన్న.
1: అమ్మా, తప్పు చేసింది నేను, అందుకని నాన్నగారితో నేనే చెప్పి శిక్ష అనుభవిస్తా.
0: సరే, నీ ఇష్టం.
2: ఎవరు? మోహన. చేతులు ఏమిటి బాబు?
1: ఉత్తరం.
2: ఎవరు రాశారు?
1: నేనే.
2: ఎవరికి?
1: మీకే.
2: నాకు నువ్వు ఉత్తరం రాయడం ఏమిట్రా?
1: నోటితో చెప్పే ధైర్యం లేక.
2: సరే, ఇవి చూద్దాం.
1: నాన్న, నేను దోషిని, నాకు శిక్ష విధించండి.
2: ఎందుకు బాబు శిక్ష?
1: నేను దొంగను
2: బాబు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నప్పుడే నీ దోషం పోయింది నాన్న.
1: ఎందుకు కన్నీళ్ళు?
2: కన్నీళ్ళు కావరా ఇవి? ఆనంద బాష్పాలు.
3: రహీం, బాలగాంధీ ఎటువంటి గుణవంతుడో తెలిసింది కదా. ఈ విషయాల్ని ఆత్మకథలో ఇలా రాసుకున్నారు.
4: మా నాన్నగారి ప్రేమ బాష్పాలు నా హృదయంలోని మాలిన్యాన్ని కడిగి వేశాయి. నా అహింసా విధానానికి ఇది మొదటి పాఠం అయింది.
3: అంతేకాదు,
1: ఇంకా ఏం రాశాడు టీచర్?
3: మళ్ళీ జీవితంలో ఇటువంటి అపరాధం చెయ్యను అని శపథం చేశాట.
1: గాంధీ బాల్యంలోని విశేషాలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తోంది టీచర్.
3: ఆయన తన వ్యక్తిత్వాన్ని అలా పోషించుకున్నాడు మరి.
1: టీచర్, గాంధీ సత్యదీక్ష వల్ల ఆయనలో మార్పు ఏమైనా కలిగిందా టీచర్?
3: అనుమానం ఎందుకు? అది ఆయనకి చాలా మేలు చేసింది, ఆయనలో మంచి పరివర్తన కలిగించింది.
1: అదేమిటో చెప్పరా టీచర్?
3: చెప్తా. గాంధీకి షేక్ మెహతాబ్ అనే స్నేహితుడు ఉండేవాడు. అతను చాలా చెడ్డవాడు.
1: చెడ్డవాడంటే?
3: విను మరీ, గాంధీకి సిగరెట్లు కాల్చడం, చెడు తిరుగుళ్ళు తిరగడం అలవాటు చేశాడు.
5: ఒరే మోహన్, నా శరీరం చూడు ఎంత బలంగా గట్టిగా ఉందో.
1: అవునరా, అందుకే నువ్వు బాగా పరిగెత్తుతావు, జంపింగ్ కూడా చేస్తావు. నీకింత బలం ఎలా వచ్చిందిరా?
5: చెప్పనా?
1: చెప్పమనేగా అడిగింది.
5: నేను రోజు మాంసం తింటా. ఇందులో ఆశ్చర్యమేముందిరా? ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని ఎలా పాలిస్తున్నారో తెలుసా?
1: మన దేశాన్ని వశం చేసుకుని.
5: మరి దానికి బలం ఉండాలి కదా?
1: ఉండాలి.
5: మరి వాళ్ళకి ఆ బలం ఎలా వచ్చిందో తెలుసా?
1: తెలీదురా షేక్, ఎలా వచ్చింది?
5: వాళ్ళు రోజు మాంసం తింటారు కాబట్టి.
1: నిజంగానా?
5: నిజంగానే. అలాగే మన దేశంలో అందరూ మాంసం తింటే
1: తింటే
5: మంచి బలవంతులు అవుతారు.
1: అయితే?
5: అయితే ఏమిటి నీ బొంద? తెల్లవాళ్ళని మన దేశం నుంచి తరిమేయచ్చు.
1: తెల్లవాళ్ళని తరిమేయడానికి ఇదే నా మార్గం?
5: ఇదే మంచి మార్గం. అందుకే నువ్వు మాంసం తిని బలంగా తయారుకా.
1: సరేరా షేక్, నా దేశం నాకు ముఖ్యం, కానీ.
5: ఇంకా కానీ ఏమిట్రా?
1: మా ఇంట్లో ఎవ్వరూ మాంసం తినరు, నాకు అలవాటు లేదు.
5: అయితే నేను నేర్పిస్తా పద.
3: చూసావా రహీం, గాంధీకి అలా మాంసం తినడం అలవాటైంది.
1: తర్వాత ఏం జరిగింది టీచర్?
3: ఓ సంవత్సరం తర్వాత మాంసం తినడం మానేశాడు గాంధీ.
1: కారణం ఏమిటి టీచర్?
3: కారణం, గాంధీజీ తన ఆత్మకథలో ఇలా అన్నారు.
4: నేను మాంసం తిన్నానని చెబితే అమ్మా నాన్న బాధపడతారు, తినలేదని చెబితే వాళ్ళని మోసం చేసినట్టు, అబద్ధాలు చెప్పినట్టు అవుతుంది. అందుకని ఇక మాంసం తినడం మానేస్తాను.
1: గాంధీ సత్యదీక్ష అతన్ని ఇలా కాపాడిందన్నమాట.
3: ఆ దీక్ష ఆయనతో పాటే మహావృక్షంలాగా పెరిగింది, ఒక పువ్వులాగా పరిమళించింది. అందుకే ఆయన
1: మహానాయకుడయ్యాడు, మహాత్ముడయ్యాడు.
3: కరెక్ట్గా చెప్పావు రహీం. అందుకే ఆయన సమాధిని దర్శించుకున్నాం, ఆయన్ని స్మరించుకున్నాం.
1: టీచర్, ఇంతటితో మన ఎక్స్కర్షన్ అయిపోయినట్టేనా టీచర్?
3: అయిపోయింది. పిల్లలు, మీరందరూ వెళ్ళి బస్సు ఎక్కండి.
6: అలాగే టీచర్.

0: భారత స్వాతంత్ర ఉద్యమం 3 దశలుగా జరిగింది. మొదటి దశ 1885 నుండి 1905 సంవత్సరం వరకు. ఈ దశను మితవాదుల కాలం అంటారు. ఈ కాలంలో ముఖ్యమైన నాయకులు దాదాభాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజీ షా మెహతా మొదలైనవారు. ఈ నాయకులు భారతీయుల సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. ఇక రెండవ దశ 1905 నుంచి 1920 సంవత్సరం వరకు జరిగింది. ఈ రెండో దశ అతివాదులైన జాతీయోద్యమకారుల యుగం. బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వంతో తమ హక్కులకై పోరాడాలని భారత ప్రజలను ఉత్తేజపరిచారు. వందే మాతరం ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఇకపోతే మూడవ దశ 1920 నుండి 1947 సంవత్సరం వరకు. ఈ మూడో దశను గాంధీయుగం అంటారు. ఈ కాలంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్ మొదలైన నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే వీరిలో ముఖ్యుడు గాంధీ. అందుకే ఈ మూడో దశను గాంధీయుగం అన్నారు. ఈ కాలంలో ఎన్నో జాతీయ ఉద్యమాలు రూపొందాయి. సహాయ నిరాకరణోద్యమం, ఇది 1920 నుండి 1922 వరకు జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వంతో సహకరించకూడదని భారతీయులకు పిలుపు ఈ ఉద్యమం. ఇక రెండో ఉద్యమం శాసనోల్లంఘనోద్యమం. దీనిలో బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తర్వులకు, చట్టాలకు భయపడకూడదని గాంధీ సూచించిన శాంతి అహింస మార్గాల్లో ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమం 1930 నుండి 1932 వరకు సాగింది. మూడో ఉద్యమం క్విట్ ఇండియా. ఇది 1942 సంవత్సరంలో మొదలైంది. బ్రిటిష్ వాళ్లు మన దేశం వదిలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇలా ఎన్నో పోరాటాలు, త్యాగాలు మన నాయకులు, ప్రజలు చేయడం వల్లనే మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఇప్పుడు మన భారత జాతీయోద్యమ నాయకుల్లో ఒకరైన గాంధీజీ గురించి మనం తెలుసుకుందాం.
1: గుజరాత్లోని పోర్బందరు అనే గ్రామంలో 1869 సంవత్సరం అక్టోబర్ 2 తేదీన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జన్మించారు. అతని తల్లి పుత్లీబాయి, తండ్రి కాబాగాంధీ. కాబాగాంధీని కరమ్చంద్ గాంధీ అని పిలుస్తారు. గాంధీ అన్నది వారి ఇంటి పేరు.
2: గాంధీ తన చిన్నతనంలో శ్రవణకుమారుడు, సత్యహరిశ్చంద్ర నాటకాలను చూశారు. శ్రవణుని పితృభక్తి, హరిశ్చంద్రుని సత్యవాక్కు గాంధీలో స్థిరపడిపోయాయి.
3: గాంధీ 1891 సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టరు చదివాడు. దాదా అబ్దుల్లా కంపెనీ వారికి దక్షిణాఫ్రికాలో 40,000 పౌండ్లు రావలసి ఉండి, దానిని న్యాయస్థానం ద్వారా రాబట్టడానికి గాంధీని దక్షిణాఫ్రికా పంపించారు. గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లేనాటికే చాలామంది భారతీయులు ఆ దేశానికి వలస వెళ్లి కాంట్రాక్ట్ కూలీలుగా బతుకుతూ ఉన్నారు.
2: దక్షిణాఫ్రికాలో గాంధీ తలపాగాతో న్యాయస్థానంలోకి వెళ్లారు. అది చూసి న్యాయమూర్తి తలపాగా తీసేయమని ఆజ్ఞాపించారు. అందుకు నిరాకరించి గాంధీ న్యాయస్థానం బయటకు వచ్చారు. అప్పుడు గాంధీ వయస్సు 24 సంవత్సరాలు. న్యాయమూర్తి గాంధీని తలపాగా తీసేయమనటానికి కారణం భారతీయులు అక్కడ కూలీలుగా బతకటం. కూలీలకు మర్యాద సూచకమైన తలపాగా ఉండకూడదు అని వారి వాదన. దక్షిణాఫ్రికాలో 100,000 మంది భారతీయులు బానిసలుగా, కూలీలుగా బతకటం చూసి గాంధీ బాధపడ్డారు.
1: ఒకరోజు గాంధీగారికి రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. మొదటి తరగతి టికెట్టు కొని రైలు ఎక్కారు. ఒక శ్వేతజాతి ప్రయాణికుడు నౌకర్లను పిలిచి గాంధీగారిని 3వ తరగతిలోకి మార్చమన్నాడు. అందుకు గాంధీ నిరాకరించారు. దాంతో పోలీసులు గాంధీ సామాన్లను బయట పారేశారు. ఆ రాత్రంతా గాంధీ రైలు స్టేషన్లోనే గడిపారు. ఆ అనుభవంతోనే అహింసా తత్వం నాలో మొలకలెత్తింది అని, ద్వేషానికి ప్రేమ, అసత్యానికి సత్యం జవాబు అని గాంధీ చెప్పారు.
2: దక్షిణాఫ్రికాలోని భారతీయులందరినీ సమావేశపరిచారు గాంధీ. భారతదేశం నుంచి వచ్చిన వాళ్లు జాతి, మతం, ద్వేషం లేకుండా అందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని

0: తమ హక్కులకై పోరాడాలి అని బోధించారు.
1: గాంధీ అక్కడ న్యాయవాద వృత్తి చేస్తూ నేటల్ భారతీయ కాంగ్రెస్ అనే ప్రజాసంస్థను స్థాపించారు. 1904 ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను పెట్టి భారతీయుల అభివృద్ధికి తన అభిప్రాయాలను పత్రిక ద్వారా తెలియజేసేవారు.
0: నియమబద్ధమైన జీవితానికి అలవాటు పడిన వారే సేవ చేయటానికి అర్హులు అని గాంధీ నమ్మారు. తాను సాగించే పోరాటానికి సత్యాగ్రహం అని పేరు పెట్టారు. సత్యాగ్రహం గాంధీ జీవితంలో ఒక సిద్ధాంతంగా మారింది.
1: దక్షిణాఫ్రికా ప్రభుత్వం కాంట్రాక్ట్ కూలీల మీద విధించే తలపన్నును రద్దు చేయడానికి, హైందవ వివాహాలు చట్టబద్ధం చేయడానికి, నల్లవారి పర్మిట్ల చట్టం పోయి భారతీయ పౌరసత్వపు హక్కులు పొందడానికి సత్యాగ్రహం చేసి విజయం సాధించారు గాంధీ. దీనితో సత్యాగ్రహం ఒక అమోఘమైన ఆయుధం అని నిరూపించారు గాంధీ.
0: దక్షిణాఫ్రికాలో ఘన విజయం సాధించిన గాంధీ భారతదేశం తిరిగి వచ్చినప్పుడు ఘనమైన స్వాగతం లభించింది. అప్పుడు జరిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీల సంభాషణ ఇప్పుడు వినండి.
2: గాంధీజీ, ద్వేషానికి ప్రేమ, అసత్యానికి సత్యం, అహింసాతత్వం, నియమబద్ధమైన జీవితం నీది. వేలాది మంది నివసించే గుడిసెల వాళ్ల దగ్గరకు వెళతావు, వాళ్లలో ఒకడిగా కలిసిపోతావు, వాళ్ల కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ల భాషలో మాట్లాడి మంచి చెడ్డలు విచారించి సత్యాగ్రహం అనే ఆయుధంతో విజయాన్ని సాధించావు. మహాత్మా, స్వాగతం, సుస్వాగతం.
3: గురుదేవా, నేను సత్యాగ్రహం ఆయుధంతో సాధించిన తొలి విజయం ఇది. భారతీయులు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ హాయిగా ఆనందంగా జీవించడానికి నేను ఇంకెన్నో విజయాలు సాధించాలి.
2: మహాత్మా, విజయోస్తు, దిగ్విజయోస్తు.
1: రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీని మహాత్మా అని మొట్టమొదటిసారిగా సంబోధించారు. ఆనాటి నుండి గాంధీ మహాత్ముడిగా వెలుగొందారు. గాంధీ మహాత్ముడు భారతదేశంలో అన్ని ప్రాంతాలు తిరిగారు, అందరి నాయకులను కలిశారు. గాంధీని కలిసి మాట్లాడిన ప్రతి వ్యక్తి ఆయనకు శిష్యుడిగా మారారు. అందరూ ఆయన అడుగుజాడలలో నడిచారు.
0: గాంధీ భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నడిపారు. గాంధీ దేశంలోనూ ప్రపంచంలోనూ రాజకీయ జీవితం ప్రారంభించడానికి రౌలట్ చట్టం మూలకారణం అయింది. చాంపరాన్ సత్యాగ్రహోద్యమం, దండియాత్ర, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ఇండియా ఉద్యమాలు నడిపారు. గాంధీ నిరాహార దీక్షకు వివరణ ఇస్తూ, నన్ను ప్రేమించిన వారిని సంస్కరించడానికి నేను నిరాహార దీక్ష వహించాను అన్నారు.
1: పంజాబ్లో జాతీయ భావం ప్రజ్వలించడంతో గవర్నర్ డయర్ సహించలేక మార్షల్ లా పరిపాలన మొదలుపెట్టి జలియన్వాలా బాగ్ ఉదంతానికి ఒడిగట్టాడు. ఆ సంఘటనకు చెలించిన గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. దేశం నలుమూలలా పర్యటించి విదేశీ వస్త్రాలను బహిష్కరించమని చెప్పారు. అంతటా విదేశీ వస్త్రాలను దహనం చేశారు. స్త్రీ పురుషులు రాట్నాల మీద నూలు వడగటం ప్రారంభించారు. గాంధీ పేదరికానికి ప్రాతినిధ్యం వహిస్తూ దుస్తులను తీసేసి అంగవస్త్రం మాత్రమే ధరించారు.
0: గాంధీ సబర్మతి సేవాగ్రహ ఆశ్రమాలు నెలకొల్పారు. విద్యతో, వృత్తి శిక్షణతో, ఆహార నియమాలతో, క్రమశిక్షణతో ఈ ఆశ్రమాలు నడిచాయి. ఈ ఆశ్రమాలలో నౌకర్లు అంటూ ఎవరూ ఉండరు. అందరూ సమానులే. అందరి జీవితమూ సమానమే. అన్ని కులాల వారు కలిసే బతికారు. మనుషులంతా ఒక్కటే వారి నినాదం.
1: గాంధీ నెలకొల్పిన ఆశ్రమాలలో నిత్య ధర్మాలైన సత్యం, అహింస, ఇంద్రియ నిగ్రహము, అస్పృశ్యత నివారణము, సర్వమత సహనము మొదలైనవి ఆశ్రమ నియమాలుగా పాటించేవారు.
0: ప్రజలు ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చెందాలి అంటే మద్యపాన నిషేధం జరగాలి. వయోజన విద్య,

0: గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయదారుల అభ్యుదయం లాంటి నిర్మాణ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని కృషి చేశారు.
1: బ్రిటిష్ వాళ్ల దుష్ట ప్రవర్తనకు, దుష్ట పరిపాలనకు మనోవ్యత చెందిన గాంధీగారు మాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని ప్రకటించారు. అలా ప్రకటించినందుకు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు, ఎన్నోసార్లు జైలుకి వెళ్లారు. స్వాతంత్ర పోరాటం దేశం నలుమూలలా కొనసాగుతూనే ఉంది.
2: స్వాతంత్ర పోరాటం కొనసాగుతూ ఉన్న రోజుల్లో దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ఆ కరువును చూసి భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు ప్రధానంగా జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందని కోరగా, గాంధీ బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని విడిచి వెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించారు.
1: భారతదేశంలో హిందువులు, ముస్లింలు మత ఘర్షణలు జరుపుతున్న ఈ గడ్డు పరిస్థితిలో ఏకైక భారత రాజ్యాంగం ఏర్పడటం అసంభవం కాబట్టి హిందువులకు ముస్లింలకు వేరువేరు రాజ్యాన్ని అందివటం ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించారు.
2: జిన్నా కోరిక మేరకు ముస్లింల హింసాకాండకు ప్రతిఫలంగా భారతీయులు రెండుగా విభజించబడ్డారు. ఇండియా హిందూస్థాన్గా, పాకిస్తాన్గా దేశ విభజన జరిగింది. సర్వమానవ సౌభ్రాతృత్వం నెలకొల్పవలనన్న గాంధీ జీవితాశయం నిష్ఫలమైంది.
1: భారతీయులను రెండుగా విభజించి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించి వెళ్లిపోయారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో సాధించిన స్వాతంత్ర్యం గాంధీగారికి సంతోషాన్నివ్వలేదు. దేశ విభజనతో దుఃఖాన్నే చవిచూశారు.
2: ఎన్నో ఏళ్ల తరబడి ఎన్నో సత్యాగ్రహాలు చేసి, ఎన్నో ఉద్యమాలు నడిపి, ఎందరో దేశభక్తులు తమ జీవిత సర్వస్వాలను అర్పించి, మరెందరో అమాయక ప్రజల ప్రాణాలు ధారపోసి సాధించిన స్వాతంత్ర్యాన్ని చూసి దుఃఖంతో శోకించారు గాంధీ.
1: ప్రతిరోజులాగే గాంధీ 1948 జనవరి 30న దైవదర్శనం కోసం బిర్లా మందిరం వచ్చారు. తన ఇరువైపులా ఉన్న మనుమరాళ్ల భుజాల మీద చేతులు వేసి చిరునవ్వులతో అందరికీ నమస్కరిస్తూ, అందరి నమస్కారాలు పొందుతూ నడుస్తున్న గాంధీగారికి దగ్గరగా వచ్చి నమస్కరించి పిస్తోలుతో కాల్చాడు నథురామ్ గాడ్సే అనే వ్యక్తి. అంతే, హే రామ్ అని నేలకూలారు గాంధీ.
2: ఏ దేశ అభివృద్ధికైతే తన జీవితాన్ని అంకితం చేశారో, ఏ ప్రజలకైతే తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేశారో, ఆ ప్రజలలో ఒకడు అయిన నాథురామ్ గాడ్సే ఆ మహాత్ముణ్ణి హత్య చేశాడు.
1: మహాత్ముని హత్య వార్త ప్రపంచమంతా వాయువేగంతో వ్యాపించింది. ఆనాటి ప్రజానాయకులు అందరూ మహాత్ముణ్ణి పట్టుకుని పసిబిడ్డల్లా రోదించారు. ప్రపంచమంతా శోకంతో నిండిపోయింది.
2: ప్రపంచ రాజనీతిజ్ఞులు, విజ్ఞానవేత్తలు గాంధీ విశ్వమానవ అంతర్వాణి అన్నారు. గాంధీ తన కాలాన్ని అతిక్రమించి జీవించిన సిద్ధపురుషుడు అన్నారు. జాతిపిత గాంధీ అడుగుజాడల్లో నడిస్తే ఒక్క భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమే పురోగమిస్తుంది అన్నారు.
1: గాంధీ తన జీవితాశయం గురించి చెబుతూ, ప్రజలకు సేవ చేస్తూ మానవ ప్రపంచాభివృద్ధికి తోడ్పడటమే నాకు స్వర్గమార్గం అన్నారు. అంతటి మహనీయుడు భారతదేశంలో జన్మించటం భారతదేశం చేసుకున్న పుణ్యం భారతీయులందరి అదృష్టం.
2: మహాత్మా గాంధీ జన్మదినమైన 2 అక్టోబర్ను గాంధీ జయంతిగా, జాతీయ పండుగగా దేశమంతటా జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ తనువు చాలించిన 30 జనవరి గాంధీ స్మారక దినంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం గాంధీ బాల్యం తెలుగు పాఠం విన్నారు. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలనోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబి యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా

0: కాకుండా ట్రీట్మెంట్ చేయబడును.
1: హెడ్ ఆఫీస్ అడ్రస్:
0: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా,
1: భీమవరం 2.
0: కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334116.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను

0: పరిశోధించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: నుంచి రక్తం వస్తుందా లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత

0: వైద్య సేవలు అందించబడను.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: పెదాలనేమంటారు?
1: చుండు.
0: నడుముని?
1: ఇడుపు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పమంటుంటే.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో సుధా ప్రాయపు రోజులు కథ వింటారు. చుట్టూ పచ్చని చేల మధ్య ఊరికి కాస్త దూరంగా శివాలయం. శివలింగం ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. గర్భగుడి చిన్నగా ఉండి ఎప్పుడూ నీళ్లల్లో ఉంటుంది. ప్రక్కని చక్కని కోనేరు, ఆ నీరే తూముల ద్వారా గుళ్ళో లింగాన్ని మునిగి ఉండేలా చేస్తుంది. ఆ కోనేటిలో నీరు పూర్తిగా ఎండిపోవటం అంటూ జరగదట. ఆ లింగం రావణ బ్రహ్మని చంపిన పాపం పోగొట్టుకోవడానికి రాములవారు ప్రతిష్ఠించినదట. పెద్ద నాయనమ్మ ఆ కథలన్నీ చెబుతుండేది. పట్టె మంచం మీద పడుకుని ఆకాశం కేసి చూస్తుంటే ఆ రోజులన్నీ గుర్తుకు వచ్చి మనసు గతంలోకి వెళ్ళిపోయింది. వేసవి సెలవులు వస్తే చాలు, ఎంత సందడిగా ఉండేదో. విశాఖపట్నం నుంచి పెదతాతగారి మనవలు కిశోరు, రాము, శైలు, మధులు వచ్చేవారు. ముంగిటి నుంచి బాబీ, సూరి, సుభద్ర, మద్రాస్ నుంచి రమణ వాళ్ళు, గుంటూరు నుంచి ఇందిర, పూర్ణ వాళ్ళు. ఇహా మా ఇంటి జనాభా చెప్పాలి, ఓహ్ భలే సరదాగా ఉండేది. అందరం ఇంచుమించు ఓ 25 మందికి తక్కువ కాకుండా చేరేవాళ్ళం. పట్నాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పొలాల్లో తిరగడం అంటే బోలెడంత సరదా. అందరినీ మా ఇంటికి, గుడికి మధ్యలో ఉన్న మా పొలం తీసుకెళ్లేవాళ్ళం. ముంజికాయలు, కొబ్బరి బండాలు, పాలేరుని చిట్టెక్కి దింపమంటే వాడు గోల. అబ్బాయి గారు, మీ నాన్నమ్మగారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి బాబు, ఏకంగా గెలలికి గెలలు ఇలా దింపించేస్తారు మీరు అంటూ, ఏం కాదులేరా పర్వాలేదు అంటూ, ఎవ్వరూ కూడా పొలంలో విషయాలు ఇంటి దగ్గర మాట్లాడకూడదు అంటూ ఒట్లు వేయించేది అందరి చేత అక్క గప్చిప్. చెప్పద్దు, మా తాతగారు పొలంలో మా కోతిమోక చేసే అల్లరి చూసినా చూడనట్లు వెళ్ళిపోయేవారు. బహుశా సంవత్సరానికి ఓసారి సెలవుల్లోనే కదా పాపం పిల్లలకి ఈ ఆటవిడుపు అని కాబోలు. ముంజికాయలు బొటన వ్రేలితో గుచ్చి ఎలా తినాలో, అదే అచ్చతెలుగులో చెప్పాలంటే ఎలా జుర్రుకోవాలో నేర్పేవాడు బాబీ అందరికీ. చాలా తమాషాగా ఉండేది వాళ్ళందరికీ కూడా. జామ చెట్టెక్కి చకచక నేను, సూరి, బాబీ కాయలు కోసి కిందకి విసురుతుంటే పట్నం నుంచి వచ్చిన మా కిశోరు, రమణ వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాళ్ళు. చెప్పొద్దు, మాకు చాలా గర్వంగా ఉండేది. ఈత ఎప్పుడు మొదలుపెట్టి నేర్చుకున్నానో నాకే గుర్తులేదు. ఊరి చెల్లు కామేషు, రాము వాళ్ళందరికీ మేం నేర్పడం ఎంత బాగుండేదో. ఎండవేళ మగపిల్లలం చెల్లో దిగి ఈత కొడుతూ ఉంటే ఆడపిల్లలు పల్లకీ తయారు చేసి బోరాలు కట్టి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవారు చెరువు ప్రక్క మామిడి తోపులు. సరిగ్గా పెళ్లివారంతా ఊరేగింపుకి బయలుదేరగాని మేమంతా కూడా చెల్లోంచి బయటికి వచ్చి తడి బట్టలతోని వాళ్ల వెనుక కేరింతలు కొడుతూ నడుస్తుంటే వాళ్లంతా మమ్మల్ని తడిబట్టలు మార్చుకురమ్మని తరిమేవారు. కాసేపు అల్లరి చేశాక మేం పొడి బట్టలు కట్టుకురావడానికి పెరటి తలుపుకుండా చప్పుడు చేయకుండా జాగ్రత్తగా ఇంట్లోకి చెరపడేవాళ్ళం. అన్నం తిని ఓ కునుకు తీసి లేచిన నాయనమ్మ ఆ కాస్త అలికిడి కూడా విననే వింది. ఇంకేముంది, జడివానల తిట్లు మొదలు. బొత్తిగా పిల్ల వెదవలికి భయం లేకుండా పోయింది. ఎండ పెడపెడలాడిపోతుంటే ఆ చెల్లో ఈతలేంటి? డడ్డి మీద 4 వాయించేవాళ్ళు లేక కాని, అయినా వాళ్ళ అమ్మల్ని

0: ఎక్కడున్నారా? ఒసే కమలా, విజయా, మీ మగవెదలకి బుద్ధి చెప్పేదేమైనా ఉందా? ఆ పొరుగుల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని అలా పరుగులు పెడుతుంటే మీకు చీమ కుట్టినట్లయినా ఉందా? ఎప్పుడో ఏ వెదవో ఆ చెట్లు గల్లం తెయ్యదాకా ఇలాగే ఉంటారు. అయినా ముందు మీకు భయం ఉండి అడిస్తేనా
1: అంటుంటే అమ్మ ముఖంలోకి చూస్తుంటే జాలేసింది. మామూలంగానే కదా అమ్మ మాటలు పడుతుంది అనిపించి బాధేసింది. గదిలోకి రాగానే, ఎందుకురా రవి ఇలాంటి పనులు చేసి నాకు చీవాట్లు తెప్పిస్తావు అంది అమ్మ. నేనేనా ఏంటమ్మా, ఇంట్లో అందరం వెళ్ళాంగా. అయినా ఈ నాయన ముక్కత్తి మమ్మల్ని అన్నది చాలదు, ఎప్పుడూ అమ్మని ఎందుకంటుందో అన్నింటికిని. ఈలోగా పెద్ద తాతగారు, పెద్ద నాయనమ్మ పెరటి వైపు నుంచి రావటం చూసిన వాళ్ల మనవలు వీధి వైపు నుంచి పరుగు వాళ్ళింటికి.
0: ఏరి మసనాసులు, ఎక్కడ చచ్చారా? పట్నంలో ఎండ కన్నెరక్కుండా చూసుకుంటారు వాళ్ళమ్మ నాన్న. సెలవులకి నొస్తే ఇక్కడ ఇదిగో ఈ వెదవలతో చేరి ఆగమ్మ కాకుల్లా తయారవుతున్నారు. ఎరా రవి, వాళ్ళందరినీ చెల్లెగెందుకు తీసుకెళ్లారు? మీరైతే 24 గంటలు కూడా అందులోనే పడుంటారు, మీకు అలవాటు. అలవాటు లేని వాళ్ళకి ఏదైనా అయితే ఎవరు జవాబుదారి?
2: నేనేం రమ్మలేదు, వాళ్లే వచ్చారు.
0: అదిగో పెద్ద పిన్నలేదు, ఎదురు జవాబు కూడాను. అందరూ మగ వెదవలే కనబడుతున్నారు, ఆడపిల్లలంతా ఏమైపోయారు?
1: పెదనాయనమ్మ ఆరా.
0: అవును కదూ, ఒక్కళ్ళు కనబడటం లేదు. ఆడపిల్లల్ని అలా ఎండలో వెళ్ళనివ్వదని ఎన్నిసార్లు చెప్పాను తలంటు పోసుకున్న జుట్టు వాళ్ళు. ఏ దెయ్యం లంకించుకుందంటే అమ్మ బాబోయ్, నా వల్ల కాదమ్మా వీళ్ళతో అరవడం. అయినా వాళ్ళమ్మలు కిమ్మనకుండా చోద్యం చూస్తుంటే నాకేనా పట్టింది?
1: నాయనమ్మ అందుకుంది మళ్ళీ.
0: ఎప్పుడు వెళ్లారు చూడలేదత్తయ్యా, గదిలో ఉతికిన బట్టలు మడత పెడుతున్నాను. అవునులే, ఆ రేడియో పాటలతో మునిగిపోతారే, చుట్టూ జరిగేది తెలిస్తేనా ఇల్లో ఇంత నిద్రవుతుందేంటి అన్న ఆలోచనైనా వచ్చింది. అబ్బే మీకెందుకొస్తుంది, పెద్దమండాదాన్ని నేను కొత్తనున్నానుగా అన్నింటికి.
1: రవి వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకురా నాయన, ఎక్కడున్నారు?
0: అలాగేనమ్మా అంటూ వీధి వైపుకి వెళ్ళబోతుంటే, అదుగో కొబ్బరాకు బూరాలు, పళ్ళాల మీద మోగించే బాజాలు, పెళ్లివారి ఊరేగింపు రాని వచ్చింది పల్లకీతో సహా. హడావిడిగా నానమ్మలు అత్తయ్యలు పిన్ని అందరూ కూడా వీధి గుమ్మంకేసి నడిచారు.
3: అమ్మో అచ్చం నిజం పెళ్లివారిలాగే చేస్తున్నారర్రా, ఒసే భాను పల్లకి ఎవరు చేశారే, చాలా బాగుంది సుమా, అయినా ఇంత ఎండలో పెళ్లి ఊరేగింపులేమిటర్రా.
1: నానమ్మలిద్దరూ ఒక పక్క ముచ్చటపడుతూని మరో పక్క ఏదో ఒకటి అనాలని. అయినా నానమ్మకి ఆడపిల్లల అల్లరి కనబడదు, ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకోవడమే.
0: నానమ్మ కాస్త మెత్తపట్టంతో వెళ్ళగా ఊరేగింపు వెనకాల చేరాం. మిగతా వాళ్లు వచ్చి చేరారు. పెళ్లివారు గుమ్మంలోకి రాగానే అక్క కుంకుమ కలిపిన నీళ్లు దిగదుడిచి పోసింది పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. వాళ్ళందరూ లోపలికొచ్చి పెరట్లో ఉన్న పెద్ద సపోటా చెట్టు కింద పరిచిన గడ్డి మీద ఉంచారు పల్లకి. అందరికీ పెళ్లి భోజనాలు సిద్ధం. అంతకుముందే అవధాని మాస్టారు వాళ్ళావిడ పెళ్లి విందుకి అన్ని ఏర్పాట్లు తానే చేస్తానందట. నిజానికి ఈ పెళ్లికి వారం రోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజు రాత్రులు పెరట్లు తులసికోట దగ్గర సమావేశమే చర్చలు చేస్తున్నారు. మాస్టారి భార్యకి పిల్లలు లేకపోవడంతో మా అందరినీ ఎంతో ఆపేక్షగా చూస్తుంది, మా అల్లరిని సరదాగా ప్రోత్సహించి ఆనందిస్తుంది కూడా. నిజానికి అమ్మ కూడా మా అల్లర్లకి పెద్దగా కోప్పడదు, మేం మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా ఆవిడికి, కానీ నానమ్మకే ఏమాత్రం నచ్చదు, పెద్దత్తయ్యకి పెదనానికి కూడా నచ్చదు. సపోటా చెట్టు కింద విస్తళ్లేసేశారు. అంతకుముందే అమ్మ పాలేరుతో చెప్పి పొలాన్నించి అరిటాకులు తెప్పించి చెట్టు కింద పెట్టించింది. ఏమిటర్రా చాలా పెద్ద ఎత్తునే చేస్తున్నట్టున్నారు బొమ్మల పెళ్లి, చెప్పరైతిరి ఎప్పుడు చేశారేటి ఈ ఏర్పాట్లన్నీ అంటూ నానమ్మలిద్దరూ వచ్చారు. ఈ తతంగమంతా చూసిన పెద్ద తాతగారు తను కేకలయ్యడానికి తగిన సీడు కనపడక మెల్లగా వచ్చిన గుమ్మం గుండా వెనక్కి వెళ్ళిపోయారు. అక్కలిద్దరూ అందర్నీ సర్ది కూర్చోబెట్టారు. పెద్దవాళ్లంతా ఎండాకాలం కోసం వేసిన పందిరి కింద మంచాల మీద కూర్చున్నారు, ఎండగానే ఉన్నా గాలి వేస్తోంది. మాస్టర్ భార్య బ్రహ్మరాంబ గారు హడావిడి పడుతూ వడ్డన మొదలుపెట్టి, కమలుదినా రమక్క ఇళ్లలోంచి రారేం, వడ్డన్లు ఆలస్యమవుతుంటే అంటూని ముందుగా పెద్దవారు, మీరొచ్చి అక్షింతలేయండి పిన్నిగారు రెండు మరి అని వేగిరి పెడుతుంటే, ఇంతకీ సూత్రధారివి నువ్వా బ్రహ్మరాంబ తల్లి, ఎన్నేళ్ళొచ్చినా ఏం ముచ్చటేమామా,
3: సరే కాని ఇంతకీ

మాకేం పెడుతున్నావు తినడానికి అంటుంటే ఇహ మాకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లే. భోజనాలు మొదలెట్టాం. పులిహోర, పోకుండలు, బూందీ మిఠాయి, పనస్తన్లు, జాంకాయ ముక్కలు, మామిడి పండు ముక్కలు. ఆహా, ఓహో, పెళ్లి భోజనాలు పూర్తవుతుంటే తాతగారు పొల నుంచి వస్తూ మామిడి పిందెలు భుజం మీద తుండగుడ్డలో పోసుకొచ్చి కటకటాల్లో దిగపోశారు.

పిల్లల్ని పొలం పంపించు, పాలేర్ పీకిస్తాడు. బచ్చలేమైనా కావాలా? అది తెప్పించుకో. మా తాతగారు వ్యవసాయదారు, పెద్ద తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. మామిడి పిందెలు పట్టుకెళ్ళి పచ్చడి బద్దలు వేస్తావేంటక్కయ్యా? పిల్లలు ఇష్టంగా తింటారు. ఇదిగో పట్టుకెళ్ళు. ఒరే పిల్లలు, మీరు ఆనక పొలం వెళ్ళి మామిడి చెట్ల కింద పిందులు ఏమైనా రాలయ్యేమో చూసి పట్టుకురండి. ఇవి ఎటూ చాలవే. తరిగి బద్దలు వేస్తే రెండో నాటికి హుష్కాకి చేసేస్తారు. ఏకంగా మరి కాసిన తరిగి వేస్తాం గాని మామిడి పిందిరి కావాల్సి వస్తే మాత్రం మేం పొలం వెళ్ళాలి. పాయింట్ దగ్గర నీళ్లు వసుకునేందుకు మాత్రం మళ్ళీ దుమ్ధాములు. ఏమైతేనేం, సాయంత్రం పొలం వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ వచ్చినట్లే. ఎవరోయ్ వెళ్ళమన్నాను కదా అని ఆ పాయింట్ కింద స్నానాలంటూ నీళ్లల్లో నానుతూ కూర్చోకండి. పిందిరెరుకు రమ్మన్నానని చెట్లెక్కి కాయలు కొయ్యకండి. చీకటి పడకుండా వచ్చేయండి. నాయనమ్మ మాటలు వినబడుతూనే ఉన్నాయి. పొంత దాటి పరుగులు ఒకరి వెంట ఒకరం. దారిలో గుళ్ళోకెళ్లాలని, చెర్లో ఈదులాడాలని నిర్ణయం. పొలం దాటగానే దేవాలయం. ప్రాంగణంలో పెద్ద పొగడ చెట్లున్నాయి. ఆడపిల్లలందరూ పొగడ చెట్ల కింద పూలేరుకుని అరటి నారలతో దండలు గుచ్చుకుంటుంటే మేమంతా కూడా గుడి చిన్న గోపురం మీదకెక్కి చెర్లోకి దూకి ఈదులాడటం మొదలెట్టాం. పౌర్ణమి రోజేమో అప్పుడే వెన్నెల వచ్చేసింది. నీళ్లు తడతడా మెరుస్తున్నాయి. మద్రాసు నుంచి వచ్చిన రమణికి ఈత రాదు. నేర్చుకోవాలన్నా భయం. పైగా వాళ్ళమ్మ బోల్డ్ జాగ్రత్తలు చెప్పి పంపించిందట. అందుకే మెట్ల మీద కూర్చుని మాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పర్వాలేదురా, మేమంతా ఈదడం లేదు, భయం లేదులే అంటూ రాము సూరి వాళ్ళంటుంటే సరదా పుట్టినట్లుంది. రవి నేను వస్తానురా, నువ్వు నా దగ్గరే ఉండి నేర్పిస్తావా మరి, ప్లీజ్ రవి అంటూ నీళ్ళల్లోకి దిగి నేను ఆ చివరి నుండి వచ్చేలోగా కళ్ళు తేలేశాడు భయంతో. అంతే, అరుస్తూ నీళ్ళల్లో పడిపోయాడు. హో అంటూ అన్ని వైపుల నుంచి అందరం వచ్చి వాణ్ణి లేవదీశాం. కానీ భయంతో వేరే చూపులు చూస్తున్నాడు. మా అందరి గుండెలు దడదల్లాడుతున్నాయి. వాడు నీళ్ళేమీ తాగలేదు. అమ్మయ్యా అనుకుంటూ వాణ్ణి కూర్చోబెట్టి, భయం లేదు రమణ, నీకేం కాలేదు, అయినా నువ్వు మెట్ల మీదే ఉన్నావు, నీళ్ళలోకి పూర్తిగా రాలేదు కదా, ప్లీజ్ భయపడుకురా బాబు అంటూ అందరం ధైర్యం చెప్పాక కాస్తంత తేరుకున్నాడు. వాడి చెల్లెలైతే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య మనం మన ఊరు వెళ్ళిపోదాంరా అంటూ, తల్లి వెళ్ళిపోదురు గాని ఏడవు ప్లీజ్, ఎవరైనా వింటే గొడవ, అన్నయ్యకి ఏం కాదులే అంటూ అందరం కదిలి వాడి చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఇంటి బాట పెట్టాం. చీకటి పడిపోయింది. ఇక పొలం వెళ్ళే టైం లేదు. చిన్నాడిని ఇంటికి పంపి వాతావరణం ఎలాగుందో చూసి రమ్మన్నాం. వాడు వెళ్ళి వెనక్కొచ్చి నీళ్ళంతా నానమ్మ వాళ్ళ తమ్ముడు తాతగారు వాళ్ళ ఆవిడ కొడుకు కొడలు వచ్చారు. అందరూ సాగిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మ పెరట్లో వెన్నెల్లో కంచాలు పెట్టి ఉంచింది అన్నాడు. అమ్మయ్యా బతికాం బాబు అనుకుంటూ పక్క సందు గుండా వెళ్ళి పొరిగది, ఒకప్పుడు ధాన్యం పోసుకునేవారట ఆ గదిలో, అందులో బట్టలు మార్చుకుని కంచాల దగ్గర కూలబడ్డాం. పెదతాతగారి పిల్లలు వాళ్ళింటికెళ్ళిపోయారు. మధ్యాహ్నం సాయంత్రం కూడా తడిపి పడేసిన బట్టలు గుట్ట చూసి అమ్మ పిన్ని ముఖముఖాలు చూసుకుని నిట్టూరుస్తుంటే అత్త కోపంగా ఏదో అనబోయింది. అది చూసి అమ్మ, బాబాబు గిరిజా ఇప్పుడు ఇంకేమనకు, అన్నయ్య ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేళయింది, రాగానే కోపం తెప్పించడం ఎందుకు తల్లి, ప్లీజ్ వదిలేద్దు అంటుంటే మమ్మల్ని మింగేలా చూస్తూ నేతగిన్నె అందుకుని వడ్డన మొదలుపెట్టింది గిరిజత్త. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే నాన్నగారు చీకటి పడితేనే గాని రారు, వచ్చాక కూడా అలసిపోయి ఉంటారు. అందుకే నాన్న వచ్చేసరికి వాతావరణాన్ని చేతనైనంత వరకు కూల్గా ఉంచాలని ప్రయత్నిస్తుంది అమ్మ. అన్నం తిని ఆరుబయట పక్కలపై వాలి అలా ఆకాశం కేసి చూస్తూ వెన్నెల నక్షత్రాలు చల్లగాలి కబుర్లు కథలు చెప్పుకుంటూ మర్నాడు ఏమేం చేయాలో ప్లాన్ వేసుకుంటూ ఎవరెప్పుడు నిద్రపోయామో కూడా ఎవరికీ తెలీదు. అసలు సంధ్య అసలు సంధ్య అంటారు. ఏమిటి నిద్ర, లేవండి, శ్రీమతి పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాను. మనసంతా ఏదో తీయని అనుభూతి, కొత్త ఉత్సాహం, చిన్ననాటి జ్ఞాపకాలు, ఆ సుధాప్రాయపు రోజులు, భగవంతుడు మనిషికి ఇచ్చిన అపురూప వరం కాదు అనుకుంటూ

0: పైకి లేచాను. మీరింతవరకు రెడివిష్ణు 90.4 మెగాహెడ్స్ పై కథానిక కార్యక్రమంలో సుధా ప్రాయపు రోజులు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రెడివిష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భీమవరంలోని కొత్త బస్టాండ్ సమీపాన ఉన్న పార్వతీ సమేత బ్రహ్మసూత్ర సోమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేకాలు, సాయంత్రం దీపాలంకరణ సేవ, సహస్రనామ పూజలు నిర్వహించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో ఆదివారం సత్కరించారు. పట్టణ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 80 మంది విశ్రాంత ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సీనియర్ వైద్యులను సత్కరించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, జన్మనిచ్చి పెంచిన తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చిన్నారులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బాల్యం నుంచే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ భద్రాద్రి కొత్తగూడెం శ్రీ విద్యా పీఠాధిపతి అరుణానంద స్వామీజీ అన్నారు. నరసాపురం పట్టణంలోని టేలర్ హైస్కూల్ గ్రౌండ్లోని దత్తాత్రేయ పాఠశాలలో బాల సంస్కార కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, దేశ చరిత్ర, ఆధ్యాత్మిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలు, పురాణాలు, భగవద్గీత పఠనం, వ్యక్తిత్వ వికాసం, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా గురించి బాలలకు తెలియచేయడమే లక్ష్యంగా బాల సంస్కార కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. ఆకివీడు పట్టణ మండలంలో అన్ని గ్రామాల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఆదివారం ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వహించారు. అన్ని కేంద్రాల వద్ద బీఎల్ఓలకు స్థానిక యువత దరఖాస్తులు అందజేశారని తహసీల్దార్ దశిక వంశీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ఆంగ్లంపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయని స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షకుడు విల్టుకెన్ సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఆంగ్లంపై ఒకరోజు శిక్షణా తరగతులను భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల ద్వారానే ఈ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. పిల్లలు ఆంగ్లంపై పట్టు సాధించేందుకు అవసరమైన మెలకువలు, బోధనా పద్ధతులను ఉపాధ్యాయులకు వివరించారు. భీమవరం పట్టణంలో ఫుట్పాత్లు, వంతెనలకు ఇరువైపులా ఉన్న ఖాళీ బాటలు అనాథులకు ఆశ్రమం అవుతూ ఉన్నాయి. మానసిక పరిస్థితి సరిలేక కుటుంబ సభ్యులు పట్టించుకోక ఎక్కడి నుంచో వచ్చిన వారంతా పగలంతా రోడ్లపై భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటూ ఉన్నారు. రాత్రివేళ వీరు ఉండేందుకు ఎక్కడా చోటు లేదు. వీరమ్మ పార్కు వద్ద మెప్మా ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన రాత్రి బస కేంద్రంలో కొందరు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఆ కేంద్రం కూడా ఎన్జీఓ పర్యవేక్షణలో ఉంది. మిగిలిన వారంతా పట్టణంలో ఎండ వానలను అధిగమిస్తూ ఫుట్పాత్లపై నిద్రిస్తూ ఉన్నారు. భీమవరం పైవంతెనకు ఇరువైపులా నిత్యం పదుల సంఖ్యలో నిద్రిస్తారు. ఇలాంటి వారిలో కొందరు ప్రమాదాలకు గురై అనుమానాస్పద స్థితిలోనే కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. మృతదేహాలను చూసి అయ్యో పాపం అంటూ వెళ్లడం మినహా చేసేది ఏమీ ఉండడం లేదని ప్రజలు చెబుతూ ఉన్నారు. విద్యార్థులు, చిన్నారుల కోసం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణగ్రామ కార్యాలయాల వద్ద నిర్వహించే ఈ శిబిరాల్లో ఉచితంగా ఆధార్ నమోదుతో పాటు బయోమెట్రిక్ సమీకరణ, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉండి ఇప్పటి వరకు బయోమెట్రిక్ నవీకరణ చేయించుకోని వారు ఈ శిబిరాలు సద్వినియోగం చేసుకోవచ్చు. నవీకరణ పూర్తి కాని విద్యార్థులను గ్రామాల వారీగా ఇప్పటికే గుర్తించారు. ఇలాంటి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తాజా కూరలు అందించడమే లక్ష్యంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు పట్టణాల్లో రైతు బజార్లు విజయవంతంగా కొనసాగుతూ ఉండగా మిగిలిన నియోజకవర్గాల్లో ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఉండి నియోజకవర్గంలో ఆకువీడు, ఆచంట నియోజకవర్గంలో ఆచంట, పెనుగొండలో రైతు బజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. తణుకు పట్టణంలో మినీ రైతు బజార్ ఉండడంతో పూర్తి స్థాయి రైతు బజార్ ఏర్పాటుపై అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు. వైద్య రంగంలో అద్భుతమైన పరిశోధనలు చేసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కాపాడిన మహోన్నత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఓవర్ బ్రిడ్జ్ కి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని కోరుతూ ఎల్లాప్రగడ జయంత్యుత్సవ కమిటీ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ, డాక్టర్ ఎల్లాప్రగడ ప్రగట చేసిన వైద్య పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రాణ రక్షగా నిలిచాయని తెలిపారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టౌస్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను

విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయించిన ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, కోరియాసిస్, బుల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4
1: ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో శోభన్ బాబు, శారద, కృష్ణంరాజు, జయంతి ప్రధాన తారాగణంగా 1973లో విడుదలైన చిత్రం జీవితం. ఈ చిత్రం నుంచి రామకృష్ణ, పి సుశీల గానం చేసిన ఇక్కడే కలుసుకున్నాము పాట వింటారు. గీత రచన సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: రామకృష్ణ పి సుశీల పాడిన ఇక్కడే కలుసుకున్నాము పాట విన్నారు కదా. ఇప్పుడు నందమూరి తారక రామారావు, జమున జంటగా నటించిన చిత్రం డబ్బుకు లోకం దాసోహం. డి యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల, రమాదేవి గానం చేసిన చదువు సంపద అందరిది పాట వింటారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహాదేవన్.

ఘంటసాల సుశీల రమాదేవి గానం చేసిన చదువు సంపద అందరిది పాట విన్నారు కదా. తర్వాత పాట లెనిన్ బాబు దర్శకత్వంలో 1973లో విడుదలైన చిత్రం డాక్టర్ బాబు. శోభన్ బాబు, జయలలిత జంటగా నటించిన ఈ చిత్రం నుంచి విరిసే కన్నులలో వేయి భాషలున్నవి పాట వింటారు. ఘంటసాల గానానికి సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించారు.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9176126269.
3: క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.
0: ఘంటసాల గానం చేసిన ఒక మంచి పాట విన్నారు కదా, తర్వాత పాట వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని చెప్పే సందేశాత్మక చిత్రం తాత మనవుడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎస్వి రంగారావు, అంజలిదేవి, రాజబాబు, విజయ నిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి రామకృష్ణ బృందం గానం చేసిన ఏమిటో ఈ లోకమంతా పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: రామకృష్ణ బృందం గానం చేసిన ఏమిటో ఈ లోకం పాట విన్నారు కదా. ఇప్పుడు కేవి నందనరావు దర్శకత్వంలో చలం జయలలిత, రామకృష్ణ, లక్ష్మి ప్రధాన తారాగణంగా 1973

విడుదలైన చిత్రం దేవుడమ్మ. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నీ మాటంటే నాకు అదే వేదం పాట మీకోసం. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట తెలుగు సాంఘిక మల్టీ స్టారర్ చిత్రాల్లో తలమానికంగా నిలిచిన చిత్రం దేవుడు చేసిన మనుషులు.

విశేషాలతో నిండిన ఈ చిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించి ఎన్టీ రామారావు, కృష్ణ, ఎస్వి రంగారావు, జయలలిత, విజయ నిర్మల, జగ్గయ్య, కాంతారావు, కాంచనా వంటి హేమాహేమీలు నటించారు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన విన్నారా అలనాటి వేణుగానం పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం రమేష్ నాయుడు.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. 9 ఏళ్లకే రేసింగ్ అంటండి. ఆ అమ్మాయి శ్రియా లోహియా. రేసింగ్లో ఒక సంచలనంగా పేరు తెచ్చుకుంది ఈ అమ్మాయి. ఇంతకీ వయసు

తెలుసా అండి, 16 ఏళ్ళే. ఇంత చిన్న వయసులో ఎలా దూసుకెళ్తోందో తెలుసుకుందామా? అప్పుడు శ్రియాకి 9 ఏళ్ళండి. కుటుంబంతో కలిసి ట్రిప్కి వెళ్ళిందట. అక్కడ సరదాగా ప్రయత్నించిన గోకార్టింగ్ తనకి బాగా నచ్చేసింది. ప్రయత్నిస్తున్న కొద్దీ ఉత్సాహం రెట్టింపయిందంటండి. అలా రేసింగ్పై మనసు పారేసుకుంది. 2 ఏళ్లలోనే నేషనల్ కార్టింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకుందటండి. అందరి దృష్టిని ఆకర్షించింది కూడా. 2022లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇవన్నీ ఈ రంగంలో రాణించాలనుకున్న ఆసక్తిని శ్రియాలో ఇంకా బాగా పెంచేశాయి. తను అతిపిన్న రేసరే కాదు, దేశంలోనే తొలి మహిళ F4 రేసర్ కూడా. ఈమెది హిమాచల్ ప్రదేశ్లోని సుందర్ నగర్. తండ్రికి రేసింగ్లంటే ఆసక్తి, అదే తనని అటువైపుగా నడిపించిందంటండి. అయితే కుటుంబంలో ఎవరూ అటువైపు రాలేదు. దీంతో తొలి రోజుల్లో కాస్త ఇబ్బంది పడిందట, వేధింపులన్నీ ఎదుర్కొందట. వాటన్నిటినీ సవాళ్లుగా తీసుకుంటూ సాగింది. ఓవైపు హోమ్ స్కూలింగ్లో చదువు కొనసాగిస్తూనే రేసింగ్లో రాణిస్తోంది. 30 పోటీల్లో తనదైన ముద్ర వేసుకుందంటండి. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి, అవుట్ స్టాండింగ్ ఉమెన్ మోటార్ స్పోర్ట్స్ సహా ఎన్నో సంస్థల నుంచి అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల శ్రియా F4 ఇండియన్ ఛాంపియన్షిప్ కి సిద్ధమవుతోంది. హైదరాబాద్ బ్లాక్ బోర్డ్ తరఫున పోటీ నడుపుతోంది. అన్నట్టు తను బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, షూటింగ్, సైక్లింగ్ వంటివి కూడా సాధన చేస్తోంది. పురుషాధిక్య రంగంలో అవరోధాలను ఎదుర్కొంటూ దూసుకుపోతున్న శ్రియాను అభినందించాల్సిందే మరి. ఓకే లిజనర్స్, మన శ్రియా గురించి తెలిసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చక్కని పాటనైతే విందాం.

0: హలో లిజినెస్, ఒక చిన్న మాట. మరి మీ ఇంటికి తాళం ఎలా వేస్తారు? మీ డిజిటల్ అకౌంట్స్ కూడా బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోండి. తెలియని లింక్స్ క్లిక్ చేయకండి. తెలియని యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. స్మార్ట్ గా ఉండండి, సైబర్ సేఫ్ గా ఉండండి.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: హెల్లో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. ఆ దేశంలో మహిళలే కీలకం అంటండి. మంచు పర్వతాలు, పచ్చని లోయలు, అంతకు మించిన బలమైన సాంస్కృతిక సాంప్రదాయాలు, భూటాన్కి ప్రత్యేక ఆభరణాలటండి. అత్యంత సంతోషంగా ఉండే దేశాల్లో ఒకటిగాను గుర్తింపు పొందిందట. ఆర్థిక వృద్ధి కంటే సంతోషం శ్రేయస్సులకే అధిక ప్రాధాన్యం ఇచ్చే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనే ప్రత్యేక విధానాన్ని కలిగి ఉంది ఈ దేశం. సంతోషాన్ని అభివృద్ధిలోకి కొలమానంగా అమలు చేసిన మొట్టమొదటి దేశం కూడానంటండి. భూటాన్ మాతృస్వామ్య వ్యవస్థ కలిగి ఉంది. ఆస్తి నిర్ణయాల్లోనూ స్త్రీలదే ముఖ్య స్థానమట. కుటుంబ సంస్కృతిని కాపాడడంలోనూ వీరి పాత్ర కీలకమని ప్రభుత్వం భావించింది. అందుకే సమానత్వ భావన పెంపొందిస్తే దేశ శ్రేయస్సు సాధ్యమని నమ్మింది. దీంతో వీరికి విద్యావకాశాలను పెంచింది. అక్కడ వారందరికీ ఉచిత ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇవన్నీ ఇక్కడ ఇటీవల జీవన నాణ్యతకు మెరుగుపరిచాయి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్న శ్లోకాన్ని ఈ దేశం చక్కని ఉదాహరణ అండి. ఓకే లిజనర్స్, మరి భూటాన్ లో మహిళల గురించి తెలుసుకుందాం కదా. మరొక చక్కని పాటని వినేద్దాం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు మహిళ. చక్కని పాటనైతే వినేశాం కదండి. మరి రోజు వంట గదిలో ఉండే సమస్య గురించి తెలుసుకుందాం. కుక్కర్ లీకేజీ ఆగేదేలాగా. కుక్కర్ లో వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి దాని మూత నుంచి నీటి చుక్కలు స్టవ్ మీద పడుతూ ఉంటాయి కదండి. అంతేకాదు, కుక్కర్ లోని ఆహార పదార్థాలు విజిల్ భాగం నుంచి బయటకు పొంగుతూ ఉంటాయి. ఇలాంటి లీకేజీ సమస్యలను నివారించేందుకు చిన్న చిట్కాలు. కుక్కర్ మూతతో పాటు రబ్బర్ గ్యాస్కెట్, విజిల్, స్టీమ్, వాల్వ్, స్టెఫీ వాల్వ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిలో ఆహార పదార్థాలు అవశేషాలు చిక్కుకొని ఉంటే అవి ఆవిరి నిలిచి నీరుగా మారి బయటకు లీక్ అవుతాయి. రబ్బర్ గ్యాస్కెట్ పాతబడి పగిలినా, వదులుగా మారినా, దాని మూతలో సరిగ్గా అమర్చకపోయినా నీరు బయటకి లీక్ అవుతూ ఉంటుంది. వంట పూర్తయిన తర్వాత గ్యాస్కెట్ ను శుభ్రం చేసి కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఏడాదికి ఒక్కసారైనా గ్యాస్కెట్ ను మార్చడం మంచిది. అప్పుడప్పుడు దానికి కొద్దిగా వంటను

రాస్తే ఎక్కువ కాలం మనుతుంది. కుక్కర్కు మూత సరిగ్గా ఫిట్ అయ్యేలాగా లాక్ చేయాలి. కుక్కర్లో నిండుగా ఆహార పదార్థాలను నిలపకూడదు. కనీసం పావు వంతు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. మరీ ఎక్కువ ఖాళీగా ఉంటే తగినన్ని నీళ్లు మాత్రమే కుక్కర్లో పోయాలి. కుక్కర్లో వంట చేసేటప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అన్నం పప్పు లాంటివి వండేటప్పుడు వాటిలో ఒక్క చుక్క నూనె వేస్తే అవి విజిల్ పైకి పొంగదు. ఓకే లిజనర్స్, మరి చక్కని వంటగది చిట్కానైతే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మంచి వంట పదార్థాన్ని దాన్ని తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. లిజనర్స్, ఈరోజు మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోగల బ్రెడ్ పిజ్జాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 బ్రెడ్ స్లైసులు తీసుకుని వాటిపై టమాటో సాస్ రాయాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికం లాంటి మీకు నచ్చిన కూరగాయలు చిన్నగా కట్ చేసి వేయాలి. పైన కొంచెం చీజ్, చిటికెడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉంచితే చాలు. అంతే, మన క్రిస్పీ చీజ్ బ్రెడ్ పిజ్జా రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు చెప్పేయండి. ఈ రోజు మహిళా కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజే సృజిత. మరి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి, మరి ఆ పోషకాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పడానికైతే నేను వచ్చేసానండి. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలేంటో తెలుసుకుందామా. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారంలో అన్ని పోషక పదార్థాలు సరైన మోతాదుల్లో ఉండే ఆహారాన్నే పోషకాహారం అని అంటారు. సాధారణంగా వ్యక్తి యొక్క శారీరక మరియు మానసిక పెరుగుదల సక్రమంగా ఉండాలంటే ఆహారం ఎంతో అవసరం. అయితే శరీరం పనిచేయడానికి క్యాలరీలు, పెరుగుదలకు మాంసకృతులు, రకరకాల విటమిన్లు, ఖనిజ లవణములు వంటి అనేక పోషక పదార్థాలు తగిన నిష్పత్తిలో లభిస్తేనే మనిషి ఆరోగ్యంగానూ ఉత్సాహంగానూ ఉంటారు. ఈ పోషక పదార్థాలు మనం తినే ఆహారం ద్వారా మనకు లభిస్తుంటాయి. ఆహార పదార్థాలను ముఖ్యంగా 5 రకాలుగా చెప్పవచ్చును. మరి 5 రకాలేంటంటే గింజ ధాన్యాలు, పప్పు దినుసులు, పాలు మరియు మాంస పదార్థాలు, పండ్లు మరియు కూరగాయలు అండ్ నూనె పదార్థాలు. శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు అన్ని సమపాళ్లలో లభించాలంటే ఈ 5 రకాల ఆహార పదార్థాలను మనం ప్రతినిత్యం తినవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా శరీర అవసరాలను బట్టి పోషక పదార్థాలను అందించే ఆహారాన్ని సమీకత ఆహారం లేదా సంతులిత ఆహారం లేదా సంపూర్ణ ఆహారం అని అంటారు. ఆహారంలో ఉండవలసిన పోషక పదార్థాలు ఏంటంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు. పోషకాహారం అనగానే పళ్ళు, కూరగాయలు, రకరకాల ఆకుకూరలు, పలు రకాలకు చెందిన ధాన్యాలు, బలమైన పప్పులు మనకు సహజంగా గుర్తుకొస్తాయి. అయితే బాదం, జీడిపప్పు, పిస్తా రకాలైన గింజ పప్పులు కూడా మంచివే. ఇవి అందరికీ వెంటనే గుర్తురావు. ఎండిన ద్రాక్ష, ఖర్జూర పండు, అంజీరాల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో మంచి పోషకాలు ఉంటాయి. మంచి రకమైన కొవ్వు విటమిన్లతో పాటు రాగి, ఇనుము, మంగనీసు వంటి ఖనిజాలు వీటిల్లో ఎక్కువగా ఉంటాయి. కీలకమైన అవయవాలు సరిగ్గా పనిచేసేలా చూడటమే కాదు, రకరకాల వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడతాయి కూడా. సో లిజనర్స్, మరి మన సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవలో ఒక చిన్న విరామం అయితే తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సో లిజనర్స్, మన సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. మరి అందులోనే జీడిపప్పు, బాదం వంటి వాటిల్లోని కొవ్వులు గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. పిస్తాలోని B6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది కూడా. ఖర్జూరం నెత్తురు నాణాలు గట్టి పడకుండా చూస్తుంది. ఎండు ద్రాక్ష, కుబానీ వంటి రకాల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఇవి రక్తహీనత బారిన పడకుండా కాపాడతాయి. గింజ పప్పులు ఎండిన పళ్ళు కొవ్వు తగ్గడానికి ఉపయోగపడతాయి. జీడిపప్పులో కొవ్వు అసలు ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఎండు ద్రాక్షలోని ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం,

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334012.
1: స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడుతున్నప్పుడు జాగ్రత్త, మీరు ఏం టైప్ చేస్తున్నారో అవతల వారు చూడగలరని మర్చిపోకండి.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సో లిజనర్స్, కాజు నూనెతో గుండెకి హాయ్ అటండి. మరి ఆ విషయాలేమిటో తెలుసుకుందామా? పంటి కింద మెత్తగా నలుగుతూ గమ్మత్తైన రుచితో మైమరిపిస్తూ తింటున్నంతసేపు కమ్మగా అనిపించే జీడిపప్పు మాధుర్యమే వేరయా. ఇక వంట నూనెల్లో క్యాషినట్ ఆయిల్గా పిలుచుకునే ఈ నూనెతో ఎన్నో ప్రయోజనాలు. జీడిపప్పుని కోల్డ్ ప్రెస్ మెథడ్తో నూనెను వేరు చేస్తారు. క్యాషు ఆయిల్ని ఔషధాలు, ఆహార పదార్థాల తయారీకి ఎక్కువగా వాడతారు. ఈ మధ్య కాలంలో సౌందర్య ఉత్పత్తుల్లోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. క్యాషు ఆయిల్ పోషక విలువల గని, విటమిన్లు, ఖనిజాలు అధికం, క్యాలరీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇన్స్టంట్ ఎనర్జీ దీని సొంతం. మంచి కొవ్వును ఉత్పత్తి చేసే గుణం కూడా ఈ నూనెకి ఉంది. మిగిలిన నూనెలతో పాటు కాజు నూనెను అప్పుడప్పుడు వంటల్లో కూడా వాడుకోవచ్చు. వంటల రుచి రెట్టింపు అవుతుంది. దాంతోపాటు శరీరానికి కావలసిన మెగ్నీషియం, కాల్షియం కూడా సమకూరుతాయి. తద్వారా పళ్ళు, ఎముకలు దృఢంగా మారతాయి. చర్మానికి అవసరమైన మిలనిన్ అనే పదార్థం లోపిస్తే నల్ల పొరలు వచ్చే అవకాశం ఉంది. జుట్టు కూడా రాలుతుంది. మరి ఈ లోపాన్ని సరిచేసే గుణం కాజు నూనెకు కూడా ఉంది. తరచూ దీన్ని తీసుకునే వాళ్లలో ఇటువంటి సమస్యలు రావన్నది అధ్యయనాల సారాంశం. కొందరు మహిళలకు మెనోపాజ్ సమయంలో సరిగ్గా నిద్రపట్టదు. ఇదే సమస్య దీర్ఘకాలంగా వేధిస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. క్యాషు ఆయిల్ వాడితే సుఖ నిద్ర పడుతుంది. క్యాన్సర్తో పాటు ఇతర ప్రమాదకర వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఆయిల్. దీంతోపాటు శరీరంలో చిన్న చితక జబ్బులకు గురికాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది కూడా. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ సైతం ఈ ఆయిల్ ద్వారా లభిస్తాయి. మోనోసాచురేటెడ్ యాసిడ్స్ గుండె జబ్బుల్ని దరిచేరనియు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే ఔషధ లక్షణాలు క్యాషు ఆయిల్లో పుష్కలంగా ఉన్నాయి. మరి క్యాషు ఆయిల్ను ఎక్కువ మంది బరువు తగ్గడానికి, చురుకైన కంటి చూపుకు, మెదడు ఆరోగ్యానికి వాడుతూ ఉంటారు. సో లిజనర్స్, మరి ఇప్పటిదాకా క్యాషు నూనెతో వచ్చే ప్రయోజనాలు అయితే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇదండి మరి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సుజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె శ్రీ రమేష్ MDS చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
3: డాక్టర్ పసుపునేటి శ్వేత MDS నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9176126669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్.

0: పంటలకు జైవిక గ్రోత్ ప్రమోటర్. రసాయనక ఎరువులు మట్టిని పాడు చేసి నీళ్లను గాలిని కలుషితం చేస్తాయి. పదే పదే రసాయనక ఎరువులను వాడితే భూమిలో లవణాలు పెరిగిపోతాయి. మట్టి మీద ఒక తెల్లని పొడి వంటి పొర ఏర్పడి గట్టిబారిపోతుంది. మట్టిలోని ఉప్పు పంటలు వడిలి ఎండిపోవడానికి కారణమవుతుంది.
1: రసాయనిక ఎరువులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రోజు రోజుకి మట్టి కలుషితమై దాంతో పాటు మన ఆరోగ్యం కూడా మారుతుంది. రసాయనిక ఎరువులు బాగా ఖరీదైనవి. వాటిని నిరంతరం వాడితే దిగుబడి కూడా మెల్లిగా తగ్గిపోతుంది.
0: యూరియా వంటి రసాయనిక ఎరువుల్లో ఉండే నత్రజని పంటలతో పాటు కలుపు కూడా విపరీతంగా పెరిగేట్లు చేస్తుంది. పుష్కలంగా ఉండే ఆకులు పీల్చి నమిలే పురుగుల్ని ఆకర్షిస్తాయి. సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలకి ఎక్కువ శాఖలు, పెద్ద ఆకుపచ్చ ఆకులు వస్తాయి. అయితే రసాయనిక ఎరువుల్లా కాకుండా పీల్చు పురుగుల్ని ఇవి ఆకర్షించవు. సహజమైన గ్రోత్ ప్రమోటర్లు వేళ్ల ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి. తద్వారా పోషకాలు, నీళ్ల స్వీకారం పెరుగుతుంది. కాబట్టి సహజమైన గ్రోత్ ప్రమోటర్ని చల్లిన పంటలు క్షామాన్ని మెరుగ్గా సహిస్తాయి.
1: రసాయనిక ఎరువులు వేసి పెంచిన కూరగాయలకి వేరే రుచి లక్షణాలు వస్తాయి. వాటిని మేము అమ్మలేం. కానీ జీవిక టానిక్ తో తయారైన కూరగాయల్లో 2 రోజుల తర్వాత కూడా పచ్చదనం, తాజాదనం నిలుస్తాయి.
0: సహజమైన గ్రోత్ ప్రమోటర్లని పప్పుధాన్యాల పంటలు, కూరగాయలు, అరటి, మామిడి, సపోటా, దానిమ్మ వంటి పళ్ల తోటల్లో వాడవచ్చు. అవి పూతకి ఒకేలా పక్వం కావడానికి, పండు సైజు దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి. గ్రోత్ ప్రమోటర్లు పంట పక్వానికి రావడానికి కూడా తోడ్పడతాయి. కాబట్టి 15 రోజులకి ముందే కోతలు జరపవచ్చు. ఈ వీడియోలో దక్షిణ భారతదేశానికి చెందిన కొందరు మహిళా రైతులు మట్టికి పంటలకి మేలు చేసే 2 రకాల జైవిక గ్రోత్ ప్రమోటర్లని తయారు చేసి వాడడాన్ని మనకు చూపిస్తారు. మొదటి ఉత్పాదన మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్. స్థానికంగా దీన్ని పంచకావ్య అంటారు.
1: పంచకావ్యాన్ని తయారు చేయటం చాలా తేలిక. దాన్ని మా గ్రూప్ సభ్యులందరం కలిసి గాని, విడివిడిగా గాని తయారు చేస్తాము. కావాల్సిన దినుసులన్నీ మా ఇళ్లలోనే దొరుకుతాయి. ఆవు పేడ, గోమూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, సహజ బ్రౌన్ షుగర్ కావాలి. ఇంకేమీ అక్కర్లేదు.
0: ఒక గమేళా నిండా ఆవు పేడలో 1/2 కిలో నెయ్యి గాని వెన్న గాని కలపాలి. ఆవు పేడలో మంచి సూక్ష్మజీవులు పెరగడానికి నెయ్యి పనికొస్తుంది. మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ పీపాలోకి చేర్చి గుడ్డతో మూయాలి. సూక్ష్మజీవులు వేడెక్కి ఎండిపోకుండా పీపాని నీడలో ఉంచాలి. 3 రోజుల తర్వాత 10 లీటర్ల గోమూత్రాన్ని, 10 లీటర్ల నీటిని పోసి మొత్తాన్ని కలపాలి. గోమూత్రం దొరక్కపోతే మానవ మూత్రాన్ని కూడా వాడవచ్చు.
1: రోజు పొద్దున్న 4 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి పాలు పితుకుతాం. పితుకుతున్నప్పుడు ఆవులు మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ మూత్రాన్ని విడిగా ఒక బకెట్ లో పెట్టి దాన్నొక పీపాలో పోసి పంచకావ్యాన్ని తయారు చేయడానికి వాడుకుంటాం.
0: ఈగలు చేరి గుడ్లు పెట్టకుండా పీపాకి గుడ్డతో మూట బిగించాలి. మిశ్రమాన్ని పొద్దున సాయంత్రము 10 నిమిషాల సేపు కలియబెట్టాలి. ఇలా ప్రతిరోజు 2 వారాలు చేయాలి. ఇలా చేస్తే ఆవు పేడలోని మిథేన్ వాయువు తొలగిపోతుంది.
1: పొద్దున్న సాయంత్రం చెడు గ్యాస్ ని తొలగించడానికి మిశ్రమాన్ని కలయబెడతాం. చెడు గ్యాస్ పోతే మిశ్రమంలో ఉన్నవన్నీ చక్కగా కుళ్ళిపోతాయి.
0: 2 వారాల తర్వాత పచ్చి బోండాల నుంచి తీసిన 3 లీటర్ల కొబ్బరి నీళ్లు కలపాలి. 3 లీటర్ల ఆవు పాలని కలిపి కలియబెడుతూ 2 లీటర్ల పెరుగుని మెల్లిగా పోయాలి. ఆవు పాలలోనూ పెరుగులోనూ ఉండే సూక్ష్మజీవులు పీలుస్తున్నప్పుడు జైవిక ఆమ్లాలని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆమ్లాలు మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. 3 కిలోల సహజ బ్రౌన్ షుగర్ గాని, మలాసలు గాని కలపాలి. మగ్గిన 12 అరటిపళ్ళని ముద్దగా పిసికి ఈ మిశ్రమంలో కలపాలి. మంచి సూక్ష్మజీవులకి బ్రౌన్ షుగర్, అరటిపళ్ళు ఆహారంగా పనిచేసి పులియడాన్ని ప్రోత్సహిస్తాయి. కొబ్బరి నీళ్లు దొరకకపోతే మరికొంత బ్రౌన్ షుగర్ని, మరికొన్ని మగ్గిన అరటిపళ్ళని పిసికి చేర్చవచ్చు. వైర్మేష్తో గాని, ముస్లిన్ గుడ్డతో గాని, దోమతెరతో గాని పీపాని మూస్తే మిశ్రమంలో ఈగలు గుడ్లు పెట్టకుండా అరికట్టవచ్చు. లేకపోతే మిశ్రమంలో పురుగులు పెరుగుతాయి.
1: మా అందరికీ ఆవులున్నాయి. మేము వాటి నుంచి వచ్చే సహజమైన ఉత్పత్తులనే వాడతాం. మా పంట మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లని చూపించవు. కాబట్టి అది సురక్షితం, లాభదాయకం, ఖర్చు లేనిది, సైడ్ ఎఫెక్ట్లు లేనిది.
0: మిశ్రమాన్ని 2 వారాల పాటు రోజూ కలియబెడితే అందులో వేసిన దినుసులన్నీ చక్కగా కలుస్తాయి. పంచకావ్య ఇప్పుడు వాడడానికి సిద్ధమైంది. ఈ జైవిక గ్రోత్ ప్రమోటర్ని వాడే ముందు దీన్ని ఇంకా బలంగా మార్చడం ఎలానో చూద్దాం. పంచకావ్యకి పచ్చటి ఆకులు కలిపితే భారతదేశంలోని రైతులు దశకావ్య అని పిలిచే ఉత్పాదన తయారవుతుంది. దశకావ్య ఒక జైవిక గ్రోత్ ప్రమోటర్ కావడమే కాక పిస్సు పురుగులని, చెదలని, త్రిప్పులని, ఇంకా అలాంటి చిన్న చిన్న పురుగులని తిరగగొడుతుంది. వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్లకి పట్టే ఆకు పురుగుల్ని కూడా దశకావ్య అదుపు చేస్తుంది. వేప, కానుగ, అడ్డసరం, బావిలు వంటి ఘాటైన వాసన వచ్చే పశువులు తినని స్థానిక మొక్కల ఆకులని సేకరించాలి. కిలో ఆకులని 5 లీటర్ల గోమూత్రంలో గాని మరేదైనా మూత్రంలో గాని కలపాలి. మిశ్రమాన్ని గుడ్డతో మూసి నీడలో 10 రోజులుంచాలి. రోజూ పొద్దున సాయంత్రము కలియబెట్టాలి. ఆకుల సారాన్ని 3-4 సార్లు గోనె సంచితో వడగట్టి గాని, జల్లెడ పట్టి గాని బెడ్డలని తీసేస్తే మీ స్ప్రేయర్ నాజిల్ మూసుకుపోదు. 1 లీటర్ ఆకుల సారాన్ని 5 లీటర్ల పంచకావ్యతో కలపాలి. కాస్త గాలి వెలుతురు తగిలేలా ఒక పల్చటి మస్లిన్ గుడ్డతో కప్పి ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచాలి. మంచి సూక్ష్మజీవులు మిశ్రమంలో పెరిగేలా ఈ పాత్రని

0: నాలుగు వారాల పాటు నీడలో ఉంచాలి. ఇప్పుడు పంచకావ్యని దశకావ్యని ఎలా వాడాలో చూద్దాం. ఈ రెండింటిని విత్తన శుద్ధికి వేర్వేరు పంట దశల్లోనూ వాడవచ్చు. కిలో విత్తనాలని 3 కప్పుల పంచకావ్యలో గాని దశకావ్యలో గాని అరగంట సేపు నానబెట్టవచ్చు. నాటే ముందు విత్తనాలని నీడలో అరగంట పాటు ఆరబెట్టాలి. ఇది విత్తనం మొలకెత్తడానికి దోహదపడి మొలకల ఎదుగుదలని ప్రోత్సహించి విత్తనంలో రోగాలను హరిస్తుంది. వేళ్ల నుంచి అంట్ల నుంచి పెరిగే మొక్కలకి వేళ్లని గాని చెరుకు అంట్లని గాని నాటే ముందు దశకావ్య ద్రవ్యంలో అరగంట సేపు ముంచాలి. దశకావ్యతో ఇలా శుద్ధి చేస్తే వేరుకుళ్ళు తేమబట్టడం వంటివి జరగవు. 3 లీటర్ల పంచకావ్య లేక దశకావ్యని 100 లీటర్ల నీళ్లలో కలిపితే 1/2 ఎకరం వరి, జొన్నలు, రాగులు, కూరగాయలు, పళ్ళ చెట్ల మీద స్ప్రే చేయడానికి సరిపోతుంది. నాట్లు వేసే 2 వారాల తర్వాత స్ప్రే చేసి పురుగులని తెగుళ్లని అరికట్టవచ్చు. 2 కప్పుల ద్రవాన్ని 20 లీటర్ల సాగునీటికి కలిపి మీ బిందు సేద్య వ్యవస్థలో వాడవచ్చు. దీనివల్ల సమయము శ్రమ ఆదా అవుతాయి. గ్రోత్ ప్రమోటర్లు అంతకంతకు ప్రజాదరణ పొందుతుండడంతో తమిళనాడులోని మహిళా బృందం ఈ సహజ గ్రోత్ ప్రమోటర్లని అమ్మే వ్యాపారాన్ని మొదలుపెట్టింది.
1: మేం 100 మంది మహిళలతో ఒక బృందాన్ని మొదలు పెట్టాం. మా అందరికీ భూములు, ఆవులు ఉన్నాయి. మా భూములకి కావాల్సినంత ద్రవాన్ని మేమే తయారు చేసుకుంటాం. దాన్ని లీటర్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నాం. అది మా బృందానికి ఒక ఆదాయం, ఇతర రైతులకు కూడా లాభమే. వాళ్ళు శుద్ధమైన జైవిక వ్యాపారం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు.
0: మీ అవసరాలను బట్టి జైవిక గ్రోత్ ప్రమోటర్లను ఏడాది పొడవునా వాడుకోవచ్చు. తాజాగా తయారు చేసిన జైవిక గ్రోత్ ప్రమోటర్ని 2 వారాలు నిల్వ చేయవచ్చు, కానీ దాన్ని ఇంకొంతకాలం కూడా నిల్వ చేయవచ్చు. రాధా ఇలా వివరిస్తున్నారు.
1: కొన్నిసార్లు కొంత ద్రవం మిగిలిపోతుంది, అప్పుడు మేం అందులో బ్రౌన్ షుగర్ ని చేర్చి బాగా కలుపుతాం. దానికి నూలు గుడ్డతో గట్టిగా మూత బిగిస్తాం. అది ఇంకో 3 నెలల వరకు పాడవదు.
0: స్థానికంగా దొరికే ఆవు పేడ, నెయ్యి, పాలు, మూత్రం, చక్కెర, మగ్గిన అరటిపళ్లతో ఒక మౌలికమైన సహజ గ్రోత్ ప్రమోటర్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఈ పంచకావ్య మొలకెత్తడాన్ని ప్రోత్సహించి దట్టమైన ఎదుగుదల, పూత, పళ్ల సైజు పెరగడానికి దోహదపడుతుంది. పంట సమానంగా పక్వానికి రావడానికి కూడా తోడ్పడుతుంది. మూత్రము, ఘాటైన వాసన వచ్చే ఆకుల సారాన్ని ఈ పంచకావ్యకి కలిపి దశకావ్య అనే మరో గ్రోత్ ప్రమోటర్ని తయారు చేయవచ్చు. అది కూడా పురుగులని తెగుళ్లని అదుపు చేయడానికి పనికొస్తుంది. వేరుకుళ్ళు తేమబట్టడాలని అది చక్కగా అరికడుతుంది. గ్రోత్ ప్రమోటర్లని తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. అవి సురక్షితమైనవి, పంటలకి, పర్యావరణానికి మంచివి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మీ పాస్వర్డ్ 1, 2, 3, 4 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫిలైజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజ ఆదరేజు షోరూమ్ పోలీస్ 6674258.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ నానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశం

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నది అంజనీ టైల్స్. అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్.

0: పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసినర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4లోని మస్త్ టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే గాయత్రిని అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలన్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఇలా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటే లాస్ట్ స్టేట్ యూనియో రేడియో విష్ణు 90.4.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. సో లిస్నర్స్, మరి మన ఫస్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: హలో.
2: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు బాలాజీ మేడం.
2: బాలాజీ గారు ఎలా ఉన్నారండి?
3: నేను బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
2: నేను కూడా చాలా బాగున్నా అండి.
3: నేను ఇక్కడ మహబూబ్నగర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం.
2: ఓకే అండి, మరి వాళ్ళ టాపిక్ ఏంటో చెప్పనా?
3: చెప్పండి మేడం.
2: ఈ రోజుకి కరెక్ట్గా వినాయక చవితి 10 వారం రోజులు ఉంది కదండి. మరి మీరు కూడా చిన్నప్పుడు మట్టి వినాయకుడిని చేసి అలా ఏమన్నా ఒక మంచి మెమరీ ఉందా అండి?
3: ఉంది మేడం.
2: చెప్పండి.
3: ఇప్పుడు మా ఊర్లో చిన్న మా ఇంటి దగ్గర మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ లా మా అందరు కలిసి చందా వసూలు చేసి చిన్న వినాయకుడిని మహబూబ్నగర్ నుంచి ఊరికి తీసుకుపోయి.
2: అవునా అండి.
3: చేసి 7 రోజులు గాని 11 రోజులు గాని అట్లా చేసి చేస్తుంటాం మేడం మేము. అప్పుడు చాలా మంచిగా అనిపించేది అప్పుడు.
2: అవునండి. మరి ఇప్పుడు కూడా చేస్తున్నారా? మరి ఇప్పుడు కూడా వినాయక చవితి మట్టి వినాయకుడిని చేయడం లేదా బొమ్మలు తాయడం?
3: ఇప్పుడు వినాయక చవితి అంటే ఇప్పుడు ఇంట్లో కాలి పూజ చేస్తాం మేడం మేము అంతే ఇక.
2: అవునా అండి.
3: అప్పుడు చిన్నప్పుడు అంటే చాలా ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడు అంత లేదు మేడం. ఇప్పుడు
2: నిజమే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
3: ఇవాళ ఇది చిరంజీవిది మేడం, ఖైదీ నంబర్ 150.
2: ఆ మూవీలోంచి?
3: అది ఎందుకు అడుగుతున్న పాట అంటే ఈ వర్షాలు లేవు కదా మేడం.
2: అవునండి.
3: వర్షాలు లేవు, రైతుల గురించి ఒక సాంగ్ ఉంది. నీరు లేని నీరు అని సాంగ్ ఉంది ఒకటి.
2: అర్థమైందండి.
3: సాంగ్ కావాలి మేడం.
2: మరి తప్పకుండా అండి.
3: మీ పేరు తెలుసుకోవచ్చా మేడం?
2: నా పేరు గాయత్రి అండి.
3: గాయత్రి మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంతకు ముందు కూడా మీ దగ్గర మాట్లాడినా.
2: అవునా? ఓకే అండి. మరి నా నెక్స్ట్ కాల్ కూడా రావాలి మీరు అయితే నెక్స్ట్ లైవ్ కి.
3: ఏం మేడం?
2: మరి నా నెక్స్ట్ లైవ్ కూడా కాల్ చేయాలి మీరు తప్పకుండా.
3: చేస్తా మేడం, చేస్తా, అట్లేం లేదు, చేస్తా.
2: ఓకే అండి.
3: ఇంకోటి మా ఫ్రెండ్స్ జర పేరు చెప్తా మేడం.
2: ఓకే చెప్పండి.
3: ఇక్కడ మహబూబ్నగర్ నుంచి పుల్పాటి వెంకటేష్.
2: ఓకే.
3: ఇది నాగర్కర్నూల్ నుంచి సాతపూర్ లక్ష్మయ్య. కర్నూలు నుంచి బ్రహ్మయ్య. ఆళ్ళగడ్డ నుంచి పాలంపోలయ్య.
2: ఓకే అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడుద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చంద్రలూరు పాడు నుంచి మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. ఇవాళ టాపిక్ విన్నారా?
1: ఏ మేడం,
0: ఇవాళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం, వినాయక చవితి గురించి.
0: అవునండి, మరి మీకు కూడా అలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా?
1: అంటే మాకు ఇక్కడ ఏరియాలో 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి అనేది ఎక్కువ జరుపుకుంటున్నాను మేడం. అంతకు ముందు అసలు ఆ మాటే లేదు.
0: అవునా?
1: అసలు లేదు మేడం.
0: మరి ఈ మధ్యన ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి మీకు? అంటే వినాయక చవితి అనగానే ఈ స్వీట్ మెమరీ గుర్తొస్తుంది నాకు, అలా ఏమైనా ఒక మెమరీ ఉందా మీకు?
1: అంటే ఈ మధ్య 15 సంవత్సరాల నుంచే కదా, అప్పుడు మాకు 1 సంవత్సరాల దాకా ఉంది మేడం. అప్పుడు ఏదన్నా జరిగి ఉంటే కొంచెం గుర్తులు బాగుంటది. ఈ మధ్యలో ఇంక 15 సంవత్సరాల నుంచి ఏమి బాగా చేస్తారు.
0: అవునా? మంచిగా విగ్రహం నిలబెట్టి పూజలు 11 రోజులు
1: చేస్తారు. ఈ మటుకు అన్నదానం.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: 20వ శతాబ్దం సినిమా గురించి.
0: ఆ సినిమా నుంచి
1: అమ్మను మించిన దైవం ఉన్న దాని సాంగ్ వినిపించండి మేడం.
0: మరి తప్పకుండా అండి, ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా బావది గొరిగి అతగత్తయ్యకి ఈ పాట ఆయనకి డెడికేట్ చేస్తున్నాను మేడం, మా ఊర్లో.
0: ఓకే అండి, మరి మీరు అడిగిన వారికి డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలేజ్ లైన్లో ఉన్నారు, అర్థం మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భీమవరం నుంచి అండి, అనిత మాట్లాడుతున్నాను.
0: అనిత గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: లేదండి, వినలేదు.
0: మరి వాళ్ళకి సరిగ్గా వారం రోజులకి వినాయక చవితి ఉంది కదండి. వినాయక చవితి చేసుకోరా అండి?
1: అవునండి.
0: పోనీ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో పాటు వినాయక చవితి పార్టిసిపేట్ చేశారా అండి? లైక్ వినాయక చవితి ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా?
1: లేదండి, కృష్ణాష్టమికి అయితే పొట్టి కొట్టడానికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం అలవాటు.
0: అవునా, పోనీ కృష్ణాష్టమి గురించి చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇయర్?
1: అప్పుడు ఆ చిన్నప్పుడు కదండి, ఆ టైంలో ఇంకా గుర్తులేదు ఈ టైంకి వచ్చేసరికి.
0: ఓకే, ఇవి ఈసారి సెలబ్రేట్ చేసుకోలేదా అండి?
1: లేదండి.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మహేష్ బాబు సాంగ్ ఏదైనా పర్లేదండి.
0: మహేష్ బాబు సాంగ్ ఏదైనా పర్లేదా?
1: అవునండి.
0: ఓకే అండి, మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మా ఫ్యామిలీ అందరికి పెద్ద హాయ్.
0: ఓకే అండి, మరి మీ ఫ్యామిలీ అందరికి చాలా పెద్ద హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగా ఆరోగ్యంగా ఉన్నారా? మేడం గారు
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, దేవుడు దయవల్ల.
0: అక్కడ వాతావరణం ఎలా ఉంది, వర్షం పడిందా?
1: హీట్ గా ఉంది, ఎక్కువ ఎండలు ఎక్కువ ఉన్నాయి మేడం గారు.
0: అవునా అండి, మాకు ఇక్కడ వర్షం పడుతుంది.
1: మొన్న పోయిన వారంలో లైట్ గా పడిందా?
0: అవునా,
1: ఒక 3 రోజులు అయింది మేడం, ఎక్కువ ఎండ.
0: అవునా, మరి వాళ్ళ టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం.
0: మరి చెప్పండి, వినాయక చవితి అనగానే మీకు ఏ స్వీట్ మెమరీ గుర్తొస్తుంది?
1: మన మా చిన్నప్పుడు అదే మట్టితో, అప్పుడు బంకమన్న చెరులో బంకమన్న తెచ్చి చిన్నగా చేసుకొని ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు పెద్ద తట్టలో పెట్టుకొని బొమ్మను వేసి దానికి గరక తెల్ల పూలు అవి కొన్ని కొన్ని ఏటో ఉంటాయి కదా మేడం గారు.
0: అవునండి, పాలవిల్లు కట్టు
1: ఆ రకంగా చేసి మనం టెంకాయ కొట్టుకొని వారం రోజులు అదేదో ఉంది కదా టైం, అప్పుడు కల్లా అప్పుడు బావిల్లో నీళ్లు ఎక్కువ ఉంటాయి కదా మేడం గారు.
0: అవునండి అవును.
1: సాయంకాలం అంతా ఎక్కువ లేడీస్ తో భక్తితో పోవడము, ఎక్కువ భాగం ఆడవాళ్ళకే ఆ సౌందర్యం అంతా ఆవరిస్తుంది, మగవాళ్ళకి తక్కువే. అంటే అందరూ కలిసి చేస్తాం అనుకో, కానీ ఎక్కువ భాగం స్త్రీలకే కదా మేడం గారు.
0: అవునా అండి.

0: అంతా బావి బావిల్లో నీరు ఎక్కువ ఉండాలి కదా. ఇప్పుడు యాడో నేను ఎత్తుకులాన్నట్టుంది మేడం, ఎక్కడ బ్రిడ్జి ఉంది ఎక్కడ నీళ్లు ఉన్నాయి అనేది ముందుగానే మనం ఆలోచన చేసి ఆ ఫామ్ ఎత్తపోయి అడేయాల. ఆయన నాంతే నానే ఎందుకేనా
1: మరి అనుకుంటున్నారు?
0: అంతే కదా మేడం గారు,
1: నిజమే అండి నిజమే.
0: ఇప్పుడు సక్రమంగా దారిలో రాలేదు కదా మేడం, వర్షాలు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి మేడం, లైన్లు అన్ని తచ్చుతాయి.
1: అవును కానీ వచ్చేస్తా
0: పండుగలు చేస్తున్నాము, లక్ష్మి తింటున్నాములే, వారానికైనా ముందే చేసుకొని
1: స్టార్ట్ చేశారా?
0: అంతే కదా.
1: ఓకే మరి వాళ్ళు ఏ మూవీలో సాంగ్ కావాలి మీకు?
0: మాంగళ్య బలములు వాడిన పూలు వినిపిస్తారా మేడం గారు?
1: ఏం మూవీ అండి?
0: మాంగళ్య బలం.
1: మాంగళ్య బలం మూవీ నుంచి ఏ సాంగ్ కావాలి మీకు?
0: వాడిన పూలు వికసించగా అనే పాట ఉంటుంది మేడం గారు.
1: ఓకే అండి, తప్పకుండా చూస్తున్నాము. మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
0: మన అభిమానులందరికీ మేడం గారు, మన ఆకాశవాణి మిత్రులకు అందరికీ మేడం గారు.
1: మరి తప్పకుండా అండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పిస్తాం. మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో లిసనర్స్, మరి మీరు కూడా మాకు ఇలా కాల్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఐ రిపీట్, 9704949492.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను, మొగల్తూరు నుంచి. బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు?
1: బాగున్నాం అండి. చెప్పండి మేడం గారు, ఏంటండి
0: ఇవాళ టాపిక్ విన్నారా అండి?
1: వినాయక చవితి గురించి చెప్పమంటున్నారు. చెప్పండి.
0: మరి వినాయక చవితి అనగానే మీకు ఏమైనా ఒక స్వీట్ మెమరీ ఏమైనా ఉందా అండి?
1: అంటే మేడం గారు, వినాయక చవితి అనగానే ఇప్పుడు కన్నా మా చిన్నప్పుడు అయితే మేడం, ఒకరోజు ఒక పూట ముందే కంటిన్యూ చేసేవారు స్కూల్. చేసే ముందు మా మాస్టరు వినాయక చవితి కథ చెప్పి పంపేవారు. అప్పుడు అదే పూట పత్రి అవి పువ్వులు అన్ని కోసుకునే వాళ్ళం. అది చాలా సరదాగా ఉండేది మేడం అప్పుడు.
0: అవునండి, ఏదైనా చిన్నప్పుడు చేసుకున్నట్టు ఉండదులేండి పెద్ద.
1: అవునండి అవునండి. ఇప్పుడు అంత లేకపోయినా పర్వాలేదు అనుకోండి, ఇప్పుడు అదే పరిస్థితి, కాకపోతే అంత సరదాగా అది.
0: అవునండి. మరి బొమ్మలు చేస్తున్నారా, ఇయర్ కొనుక్కుంటారా?
1: మట్టి బొమ్మలే కొంటాం మేడం మేము.
0: అవునా?
1: అంటే ఒకసారి కానీ మాత్రం మా మనవరాలు మట్టితో బొమ్మ చేసి ఇచ్చింది, దాన్ని పూజ చేస్తున్నాము. ప్రతిసారి ఇంకా కొంటున్నాం.
0: అవునా అండి. మరి ఇవాళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నాకు హాయ్ నానాలో ఒక సాంగ్ వినిపించింది మేడం. ఏదైనా పర్వాలేదు.
0: ఏదైనా పర్లేదా అండి?
1: అందరికి హాయ్ చెప్తున్నాను.
0: మరి మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసిపోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మీరు కూడా మాకు ఇలా కాల్ చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఓకే లిసనర్స్, మనం నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో
1: హలో మేడం గారు
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు అశోక్ మేడం, మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాం మేడం, మీరు బాగున్నారు అనుకుంటున్నాను.
0: నేను కూడా చాలా బాగున్నా అండి. మరి వాళ్ళ టాపిక్ విన్నారా?
1: వినాయక చవితి గురించి మేడం.
0: అవునండి, మరి వినాయక చవితి అనగానే మీకు గుర్తుండిపోయే ఒక మంచి స్వీట్ మెమరీ ఏమైనా ఉందా అండి?
1: ఉన్నాయి మేడం. మేము 97లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ వెళ్ళాను మేడం.
0: అవునా అండి?
1: అప్పుడు చిన్న వయసు, అప్పుడు ఇంకా అంటే మొత్తం నైట్ అనేది అక్కడే పడుకునే వాళ్ళం మేడం.
0: ఏంటండి, నైట్ అంతా అక్కడే ఉండేవారా?
1: అక్కడే ఉండేవారు మేడం. ఇంకా 9వ రోజు 11వ రోజు సింసాగర్ లో వచ్చేటప్పుడు ఇంకా డాక్టర్స్ మీద కానీ డిసిఎం మీద కానీ తీసుకెళ్తాం కదా.
0: అవునండి,
1: వాటితో పాటు వెళ్ళి చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉండేవాళ్ళం మేడం. మంచి నెంబరిస్తున్నాయి మేడం అప్పట్లో. మేడం గారు ఈరోజు సాంగ్ వచ్చేసి మేడం
0: చెప్పండి,
1: జోష్ మూవీ మేడం, మూవీ నేమ్.
0: ఆ మూవీ నుంచి
1: నీతో ఉంటే అనే సాంగ్ మేడం, సింగర్ కార్తిక్ పాడారి పాట.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా, లేదా ఈ సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా?
1: అందరికి మేడం, ఇంకా పోలయ్య గారికి, సర్దార్ భాయ్ గారికి, ఇంకా ప్రతాప్ గారికి, ఇంకా చాలా మందికి మేడం.
0: ఓకే అండి, మరి ఓకే అండి, మరి మీరు అడిగిన వారందరికీ డెడికేట్ చేస్తూ మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే అమ్మా. గాయత్రి గిట్టదండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. త్రిమూర్తులు గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం చిట్టుదల్లి. మీరు చేస్తాం లైవ్ వింటున్నాం.
0: అవునా?
1: అవునండి. ఈ నేను ఎప్పుడు చెప్పినట్టుగా మధ్యాహ్నం మన మీ మా మన విజయ బంగారు తల్లి చేసేటటువంటి సరదా కాసేపు షో అన్న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మీ చిట్టు తల్లి తిన్నారు చిట్టు చిట్టు తల్లులు చేసి షో మస్తు టైం పాస్. ఒకప్పుడు పాటల పల్లకి షో అన్నా సరే నాకు చాలా ఇష్టం అమ్మా.
0: అవునా అండి?
1: అంటే మన రేడియో విచ్చుల ప్రసారం అయ్యే కార్యక్రమాలు అన్ని ఇష్టమే, అన్ని వింటూ ఉంటాను. ఈ 2 కార్యక్రమాలు మాత్రం మరీ ఇష్టమని చెప్తూ ఉంటాను అన్నమాట నేను.
0: మరి మీకు కూడా వినాయక చవితి అనగానే ఏదన్నా ఒక స్వీట్ మెమరీ ఉందా అండి? లైక్ చిన్నప్పుడు మట్టి వినాయకులు చేయడాలు, చందా పోగేసి వినాయకుడి బొమ్మ నిలబెడతాలు ఉన్నాయండి? అలా ఏమైనా ఉన్నాయండి మీకు కూడా మెమరీస్?
1: ప్రత్యేకించి ఏమి లేదండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఒక అంశం ఉంది, ఆ విషయం చెప్పండి. చెప్తాను.
0: చెప్పండి.
1: ఎందుకంటే మా కుటుంబ సభ్యులు, మా ఇరుగు పొరుగు, తర్వాత మా స్నేహితులు, బంధువులు అందరూ కూడా సంతోషంగా ఆశీర్వదిస్తారు అన్నమాట. వినాయక చవితి నాడు, వినాయక చవితి మర్నాడే నా పుట్టినరోజు.
0: అవునా అండి?
1: వినాయక చవితి మర్నాడు డిసుమంచి రోజు నా పుట్టినరోజు అండి. ఆ విషయం మాత్రం అందరూ కూడా చాలా సంతోషిస్తారు. విఘ్నేశ్వరుడు పుట్టిన మర్నాడే పుట్టారండి మీరు అని చెప్పేసి నన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారండి మా అక్కయ్య గారు అల్లిని.
0: అవునా అండి? తిథి ప్రకారమా?
1: తిథి ప్రకారం అమ్మా. ఋషి పంచమి ఆయన చవితి, నాదేం పంచమి అండి.
0: అవునా అండి? గుర్తు ఆ రోజు కనుక నేను లైవ్ చేస్తే మట్టికి నేనే విష్ చేస్తాను మీకు ఫస్ట్.
1: చాలా చాలా సంతోషం. అర్ధవారసే కూడా నాకు పుట్టిన స్వభావం తెలియపరుస్తూ ఆవేళ కూడా విష్ చేస్తా అన్నారు మా చిట్టు తల్లి పావని గారు. సారీ, మా చిట్టు తల్లి గాయత్రి గారు సంతోషం.
0: థ్యాంక్ యూ అండి. మరి ఇవాళ మీకు అలా ఓకే మీకు ఆశీర్వాదం.

0: అది అలా ఎన్ని మంచి స్వీట్ మెమరీ కింద ప్రతి ఇయర్ ఉంటాయి కదండి అలా అయితే. ఓకే, మరి వాళ్ళ ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు మీరు?
1: ఈ రోజు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి తొలితరం తొలి మహిళా దర్శకురాలైనటువంటి డాక్టర్ పాలువాయి భానుమతి రామకృష్ణ గారు, భానుమతి గారు జయంతి అండి ఇవాళ.
0: అవునా అండి?
1: అవునండి, మీకు కూడా భానుమతి గారు తెలుసు కదా, కొన్ని సినిమాల్లో మీరు కూడా టీవీలో చూసే ఉంటారు.
0: చూసే ఉంటాండి, అంటే మనిషిని చూస్తే గుర్తుపడతాను, సడన్ గా పేరు అడిగితే గుర్తు రావట్లేదు.
1: ఐడియా ఉందా?
0: ఐడియా ఉందండి.
1: ఆ కళ్ళ పెట్టుకుని ఉంటారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు, బామ్మ గారు, ఆవిడే భానుమతి గారు అంటే.
0: ఓకే ఓకే.
1: ఆవిడ ఆవిడ పుట్టినది అంటే చనిపోయారు కాబట్టి ఆవిడ జయంతి అండి ఇవాళ.
0: ఓకే.
1: అదే విధంగా అన్ఫార్చునేట్లీ 1986లో ఆవిడ పుట్టినరోజే వారి శ్రీవారు ప్రముఖ దర్శకులు పిఎస్ రామకృష్ణారావు గారు, పాలువాయి సాంబశివ రామకృష్ణారావు గారు, పిఎస్ రామకృష్ణారావు గారు చనిపోయారండి. వారి వర్ధంతి కూడా ఈవేళ సెప్టెంబర్ 7వ తారీఖునే.
0: అవునా?
1: ఆయన దర్శకత్వంలో భక్త దర్శకత్వంలో భారీ చాలా సినిమాలు నటించారండి, ఎక్సలెంట్ సినిమాలు మొత్తం చెప్పుకుంటే చక్రపాణే కాదు, ఆ తర్వాత విప్రనారాయణే కాదు, ఆ మంచి మంచి సినిమాలు అండి, గోపలక్ష్మి కాదు, చక్కని సినిమాలు నటించారు ఆవిడ. మంచి మంచి సినిమాలు ఆయన డైరెక్షన్ చేశారు, ఇవి నటించారండి. ఆ వారిద్దరికి నివాళి తెలియపరచుకుంటూ నేను ఆయన డైరెక్షన్ లో ఆవిడ నటించిన పాట కూడా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని.
0: మరి తప్పకుండా అడిగేయండి, మన లిజనర్స్ అందరూ కూడా.
1: ఎందుకంటే ఆయన ఏమో ప్రముఖ దర్శకులు, ఈవిడేమో బహుముఖ ప్రజ్ఞాశాలి, డైరెక్టర్ గారే కాకుండా అన్ని రంగాల్లో అందివేదం చేయండి భానుమతి గారు. అయితే పాట విషయానికి వచ్చేస్తానమ్మా.
0: చెప్పేయండి ఫాస్ట్ గా, మన లిజనర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.
1: వినిపిస్తుందమ్మా నా వాయిస్ బాగా వినిపిస్తుందా?
0: బాగా వినిపిస్తుంది అండి.
1: సంతోషమ్మా, చిట్టితల్లి గాయత్రి గారు చెప్తాను. విప్రనారాయణ ఈ చిత్రంలో డాక్టర్ పి భానుమతి రామకృష్ణ గారు పాడిన పాట, గీత రచన సముద్రాల సంగీతం ఎస్ రాజేశ్వరరావు, ఈ సినిమాకి దర్శకులు పిఎస్ రామకృష్ణారావు గారు అనగా భానుమతి గారు వస్తుంది వారు. ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన, ఎందుకోయి తోటమాలి అంతులేని యాతన. ఆ పాట అందుబాటులో ఉందమ్మా, వేరేది అడగన.
0: అందుబాటులో ఉందండి, మీరు అడిగారు కాబట్టి ఉన్నా లేకపోయినా వెతికి మరీ వేస్తాను.
1: ఎంత అభిమానం, ఎంత అభ్యాసం, అందుకే మీ కాల్ ఎంత ఇబ్బంది అయినా ఎంత బాధగా ఉన్నా సరే అలా ట్రై చేస్తే మీతో మాట్లాడాలని చెప్పేసి అందరికీ ఉంటుంది, నాకు మరీ ఎక్కువగా ఉంటుంది.
0: అవునండి, చాలా సంతోషం.
1: అవును బంగారు తల్లి,
0: మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాం, వినండి అయితే.
1: అలాగే తల్లి, ఉంటానమ్మా గాయత్రి గారు.
0: ఓకే అండి, మరి మీరు అడిగినట్టే మీ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసేబోతున్నాం, ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్. గాయత్రి మేడం గారు, బాగున్నారా మేడం?
0: నేను బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి మేడం.
0: పోలయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: నేను కూడా చాలా బాగున్నా అండి.
1: టాపిక్ ఏంది మేడం?
0: మరి వాళ్ళ టాపిక్ ఏంటంటే, ఇంకా కరెక్ట్గా ఈ రోజుకి వారం రోజులకి వినాయక చవితి ఉంది కదండి. మరి వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమరీ ఉంటుంది కదా, అలా మీకు కూడా ఏమైనా వినాయక చవితి అనగానే మీరు చిన్నప్పుడు చేసిన అల్లరి, లేదా మట్టి వినాయకుడిని చేయడాలు, ఫ్రెండ్స్తో కలిసి వినాయకుడు చందపోగేయడాలు, బొమ్మ నిలబెడతాలు, అలా ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయా మీకు కూడా?
1: ఉన్నాయి మేడం. మా టైంలో వచ్చేసి ఒకసారి చేసేది ఏమి అప్పట్లో లేదు మేడం. మామూలుగా సొంతగా మా ఇంట్లో ఒక పల్లెలో ఉన్నాము.
0: ఓకే.
1: అక్కడ పొద్దున్న చీకట్లు లేచి పోయి చేలల్లో పొలాలలో దానికి సంబంధించిన ఆకులు, గడ్లు, గడ్డి, ఇవన్నీ దానికి కావలసిన పూజా సామాగ్రి పత్రి, ప్రతి జాతికి చెందిన మొక్కలన్నీ కలిపి తెచ్చుకునే వాళ్ళం పొద్దున్నే పోయి.
0: అవునండి.
1: మళ్ళా కుమ్మరాల ఇంటికి పోయి అది వినాయకుడు బొమ్మ అచ్చు వేయించుకొని వచ్చేవాళ్ళం బంకమట్టి తోటి.
0: అవునా
1: మేడం? ఆ బంకమట్టి వినాయకుడితో ఆ పత్రి పెట్టి చాలా ఘనంగా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళం. అప్పట్లో వీధులలో పెట్టి చేసే టైం తెలియదు మేడం, ఫస్ట్ చిన్నప్పుడు.
0: అవునా అండి.
1: ఎవరింట్లో వాళ్ళు మాత్రం ఘనంగా చేసుకునే వాళ్ళము. ఆ విధంగా మేము వినాయక చవితి చేసుకునే వాళ్ళము. అలాగే ప్రతి సంవత్సరము తప్పనిసరిగా వినాయకుడు చేసుకొని పండగ బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళం మేడం. ఆ విధంగా అప్పట్లో కంబైన్ గా చేసే పద్ధతిగా రాలేదు ఆ టైంలో.
0: అవునా అండి.
1: అవును మేడం.
0: మరి వాళ్ళ ఏ సాంగ్ ఉందాం అనుకుంటున్నారు?

0: అడ్వాన్స్ గా వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవి మూవీ నుంచి జై జై గణేష జై కొడత గణేష అభయమీ బుజ్జి గణేష హాయ్ హాయ్ జయ గణేష అడిగేస్తా గణేష అభయమి బుజ్జి గణేష్ ఆ పాట వినిపించండి మేడం.
1: మరి తప్పకుండా అండి,
0: మన విష్ణు ఎఫ్ఎం ఉంటున్న శ్రోతలు అందరి కోసం ఈ పాట తెలియజేస్తూ అందరికి వినాయక చవితి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాట వినిచ్చి మేడం వినిపించండి మేడం. అలాగే మీకు మిగతా ఆర్జీలు అందరికీ అలాగే విజయ మేడం గారికి ప్రసాద్ సార్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ అందరికి హాయ్ చెప్తూ అందరికి బాయ్ మేడం.
1: మరి తప్పకుండా అండి, మరి మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసబోతున్నాం. మరి మీరు అడిగిన వాళ్ళందరికీ విషువు అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. సో లిజనర్స్, మరి ఇవాళ లైవ్లో అయితే మంచిగా మాట్లాడేసుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా విన్నాం కదా. మరి రేపు ప్రసారం అయ్యే మాస్టర్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే ల్యాండ్ స్టేట్ యూనిటీ రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ గాయత్రి.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665588773.

0: పంటి నొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867.
2: నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జన్

0: శస్త్రచికి క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: స్వామి శరణమయ్యప్ప.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: குட் ஈவினிங் லிசனர்ஸ், மீர் வந்துட்டாரு ரேடியோ விஷ்ணு 90.4 வித் யுவர் ஃபேவரட் ஆர்ஜே ஜானு. சோ வெல்கம் டு யுவர் ஃபேவரட் ப்ரோக்ராம் தீன் மார். சோ ఈ రోజు మన తీన్ మార్ కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అండ్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, నేను తీసుకొచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ వినేయడానికి మీరెంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ డైవ్ ఇంటూ టుడేస్ ప్రోగ్రామ్. అండ్ ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ సాంగ్ చెప్పవే చిరుగాలి. ఈ సాంగ్ ఒక్కడు మూవీలో నుంచి అండ్ ఉదిత్ నారాయణ్ గారు మరియు సుజాత గారు అయితే కలిసి పాడేశారనమాట. సో ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తెలుసుకున్నారు కదా, మరి చిరుగాలి ఏం చెప్దాం అనుకుంటుందో ఒకసారి వెళ్ళి వినేసి వచ్చేయండి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక

0: చికిత్సలు అందించబడును.
1: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ హిందీ సాంగ్ అయితే రాబోతుంది, అండ్ అదొచ్చేసి లుకా చుప్పి మూవీలో నుంచి కొక్కోలా తూ. అండ్ ఈ సాంగ్ టోనీ కక్కర్ గారు అయితే పాడేశారనమాట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ ఎనర్జెటిక్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: లిజనర్స్, ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ వెయిట్ చేస్తుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వినండి మరియు ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మరి ఇప్పుడైతే మీకోసం చిరు చిరు సాంగ్ అయితే రాబోతుంది ఫ్రమ్ ద మూవీ ఆవారా. మరి ఈ పాటను వచ్చేసి హరిచరణ్ గారు, సాగర్ దేశాయ్ గారు మరియు యువన్ శంకర్ రాజా గారు అయితే పాడేశారంట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఇంత మంది సూపర్ సింగర్స్ పాడిన సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసి ఎంజాయ్ చేసేయండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.
1: అంజని

0: ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సూపర్హిట్ సాంగ్ అయితే వినేసాం కదా, అండ్ ఇప్పుడైతే మీకోసం ఒక మంచి హిందీ సాంగ్, అండ్ అదొచ్చేసి హసీతో ఫసీ మూవీలో నుంచి ఇష్క్ బులావా. మరి ఈ పాటనైతే షిప్రా గోయల్ గారు మరియు విశాల్ శేఖర్ గారు అయితే కలిసి పాడేశారంట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఈ రక్తం వస్తుందా లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: తెలుగు ఇన్నేసారు, హిందీ ఇన్నేసారు, మరి తమిళ్ ఫీల్ అవ్వదా? సో ఇప్పుడైతే మీకోసం ఒక మంచి తమిళ్ సాంగ్ వచ్చేస్తుంది, వినండి, ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, పిత్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సో లిజనర్స్, ఒక మంచి తమిళ్ సాంగ్ అయితే వినేసాం కదా, సో బ్యాక్ టు తెలుగు. ఎప్పుడైతే మీకోసం వెన్నెలవే వెన్నెలవే అనే బ్యూటిఫుల్ సాంగ్ అయితే రాబోతుంది ఫ్రమ్ ద మూవీ మెరుపు కలలు. మరి ఈ పాటనైతే హరిహరన్ గారు మరియు సాధన సాగరం గారు అయితే కలిసి పాడేశారన్నమాట. సో ఏ మాత్రం ఆలస్యం లేకుండా విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 170 3BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: సైబర్ నెరగాళ్లు స్మార్ట్ కావచ్చు, కానీ మీరంతకంటే అప్రమత్తంగా ఉండాలి. అవగాహన అసలైన రక్షణ.
3: సో లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ అది వచ్చేసి ఈ సాంగ్ అయితే అర్మాన్ మాలిక్ గారు పాడేశారనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం

0: పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ విన్నాం కదా, ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే వెయిట్ చేస్తుంది. ఏ మాత్రం ఆలస్యం లేకుండా గో లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: తెలుగు హిందీ తమిళ్, తెలుగు హిందీ తమిళ్ అమ్మ. సో ఫైనల్లీ ఈ రోజు సీక్వెన్స్ ఎండ్కి వచ్చేసింది. సో ఎండ్ వచ్చిందంటే మీకు ఆబ్వియస్లీ తెలుసు నేను మన తెలుగు పాటతోనే ఎండ్ చేస్తానని. అండ్ అది వచ్చేసి ఒక మంచి పార్టీ సాంగ్ అనమాట. సరైనడు మూవీలో నుంచి ప్రైవేట్ పార్టీ సాంగ్ అయితే రాబోతుంది. మరి ఈ పాటను ఎంసీ విక్కీ గారు మరియు ఎంఎం మాన్సీ గారు అయితే కలిసి పాడేశారనమాట. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ పార్టీ మూడ్ సాంగ్ అయితే మీకోసం వేచి చూస్తుంది. గోల్ ఇస్ నిట్ అండ్ ఎంజాయ్.
2: This is a private

సో లిసనర్స్, సాడ్లీ ఈరోజు మన ప్రోగ్రామ్ ఎండ్కి వచ్చేసింది. బట్ మీరైతే ఏమాత్రం బాధపడకండి. ఎందుకు? ఎందుకో తెలుసు కదా, తిరిగి ప్రసారం అయ్యే 3 వారాల్లో మళ్ళీ నేను వచ్చేస్తాను, మీకోసం సూపర్హిట్ సాంగ్స్ తీసుకొచ్చేస్తాను అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేస్తాను కాబట్టి. సో ఇదండి ఈరోజు 3 వారాలు, తిరిగి ప్రసారం అయ్యే 3 వారాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే జాను. హ్యావ్ ఎ గుడ్ నైట్. అంజనీ టైల్స్.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.